ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 24వ తేదీ శుక్రవారం శుభోదయం.

మామూలుగా మనం శివాలయంలో శివయ్యను, విష్ణు ఆలయంలో నారాయణుణ్ణి దర్శించుకుంటాం కదా. మరి విష్ణు ఆలయంలో నారాయణుణ్ణి శివరూపంలో దర్శించుకోవడం అన్నది చాలా అరుదైన విషయం. అలాంటి ఒక ప్రాచీనమైన ఆలయం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామంలో ఉంది. ఆ ఆలయం విశేషాలు తెలుసుకుందాం ఇవాళటి క్షేత్రదర్శినిలో.

క్షేత్రదర్శిని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇటు చూసినా పచ్చని ప్రకృతి, పక్కనే పెద్ద చెరువు, ప్రశాంతమైన వాతావరణం, ఇవి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కొల్లాపూర్ ప్రాంతాన్ని పాలించిన సురభి వంశరాజులు నిర్మించిన సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రత్యేకతలు. అయితే ఇవి కేవలం ఆ ఆలయ పరిసరాల విశేషాలు మాత్రమే, కానీ నిజానికి ఆలయం ప్రత్యేకతలు, విశేషాలు అన్నీ గర్భగుడిలోనే ఉంటాయి. ఈ పాట వింటూ గర్భగుడిలోకి వెళ్దామా మరి?

సింగోటం ఆలయం ప్రత్యేకతలు గర్భగుడిలోనే ఉన్నాయి అని మాట్లాడుకున్నాం కదా. నరసింహస్వామి అనగానే స్వామివారి ఉగ్రరూపం లేదా శ్రీ మహాలక్ష్మిని ఒడిలో కూర్చోబెట్టుకున్న రూపంలోనో దర్శనం చేసుకుంటాం. కానీ సింగోటంలో వెలిసిన స్వామివారు మాత్రం శివలింగ రూపంలో దర్శనమిస్తారు. పిండి రుబ్బే పుత్రం సైజులో ఉండే ఒక నల్లటి లింగాకారమే ఇక్కడి నరసింహస్వామి. ఇలాంటి హరిహర రూపం దేశంలోనే చాలా అరుదు. అందుకే దీన్ని శివకేశవ క్షేత్రం అని కూడా అంటారు. విష్ణువు లింగ రూపంలో వింతగా ఉంది కదూ. మరి స్వామి ఇక్కడ ఈ రూపంలో ఎలా వెలిసారో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. వందల సంవత్సరాల క్రితం ఒక రైతు తన పొలంలో నాగలి దున్నుతుంటే ఒక నల్లటి రాయి అడ్డుపడిందిట. దాన్ని తీసి పక్కన పడేసిన మరుసటి రోజు మళ్ళీ అదే స్థానానికి వచ్చేదట. ఆ రైతు భయపడి దేవుడికి మొరపెట్టుకున్నాడు. అదే రోజు రాత్రి ఆ ప్రాంతాన్ని పాలించే రాజు సురభి సింగమనాయుడుకు కలలో స్వామివారు కనిపించి, నేను ఆ పొలంలో ఉన్నాను, నాకు ఆలయం కట్టించు అని చెప్పారట. అలా రాజుగారు నిర్మించిన ఆలయమే సింగోటం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అయితే లింగరూపంలో దొరికిన రాయి శివుడు కావాలి, కానీ కేశవుడు ఎలా అయ్యాడు అనే అనుమానం వస్తుంది కదా. అదేలాగో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్రదర్శిని వింటున్నారు. లింగాకార నరసింహస్వామిని దగ్గరగా గమనిస్తే ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. స్వామివారికి మీసాలు, నిలువు, అడ్డనామాలు చెక్కి ఉంటాయి. అన్నిటికంటే వింత ఏమిటంటే, స్వామివారికి ఒక కన్ను పైకి, మరో కన్ను కొంచెం కిందకు ఉంటాయి. ఎడమ కంటి కింది భాగంలో ఒక చిన్న తామర

పువ్వు ఆకారం ఉంటుంది. కమలం పువ్వును లక్ష్మీదేవికి నివాసంగా చెప్పుకుంటాం కదా, స్వామివారి కంటి దగ్గర ఉన్న ఈ లక్ష్మీ చిహ్నం వల్లే ఈ క్షేత్రం విష్ణుక్షేత్రం అయ్యింది. ఇక్కడ జరిగే పూజా సాంప్రదాయాలు కూడా మిగతా ఆలయాలకు కాస్త భిన్నంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే స్వామివారికి జరిగే పూజా విధానం. మన దేశంలో శైవులకు వైష్ణవులకు పూర్వం ఎన్నో విభేదాలు ఉండేవి. ఈ ఆలయం ఆ భేదాలను చెరిపేసింది. ఇక్కడ వెలిసింది విష్ణు స్వరూపమైన నరసింహస్వామి అయినా ఆలయంలో పూజలు చేసేది మాత్రం స్మార్త సాంప్రదాయానికి చెందిన శైవ అర్చకులు. శివుడిని పూజించేవారే ఇక్కడ నరసింహస్వామికి అభిషేకాలు అర్చనలు చేస్తారు. హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చాటి చెప్పే గొప్ప ఐక్యత సింగోటం క్షేత్రంలో కనిపిస్తుంది.

సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని సురభి వంశస్థులు నిర్మించారు. కాకతీయుల శైలి, విజయనగర నిర్మాణ శైలిని గుర్తు చేస్తుంది ఈ ఆలయం. ముఖ్యంగా గర్భగుడిపైన ఉండే విమాన గోపురం, ఆలయ ప్రాకారాలు అప్పటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. గర్భాలయం లోపలికి వెళ్తుంటే రాతి స్తంభాల చక్కడాలు, వాటిపై ఉన్న శిల్పాలు మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, వాటి వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆధునిక అంగులు అద్దిన ఆ ప్రాచీన శిల్పకళారూపం అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయానికి ఎడమవైపు నృసింహ సముద్రం అనే పెద్ద చెరువు దాదాపు 10 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. ఆలయానికి కుడివైపు రత్న పుష్కరిణి అనే అందమైన కోనేరు ఉంది. చెరువు అలుగు నుండి వచ్చే నీరు కోనేటిలోకి వస్తుంది. ఈ కోనేటిలో స్నానం చేస్తే సర్వరోగాలు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఆధ్యాత్మికత, ఆహ్లాదం రెండూ ఒకే చోట కలగలిసి ఉన్న ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. క్షేత్రదర్శినిలో సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై వెలిసిన శ్రీ రత్నలక్ష్మి అమ్మవారిని తప్పక దర్శించుకుంటారు. క్రీస్తు శకం 1875 ప్రాంతంలో కొల్లాపూర్ రాణి రత్నమాంబాదేవి గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. కింద చెరువు దగ్గర స్వామివారు, కొండపైన అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తుంటారు. ఈ కొండపై నుండి చూస్తే సింగోటం పరిసరాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ఆలయం మరో ప్రత్యేకత, ఇక్కడ జరిగే జాతర. తెలంగాణ రాష్ట్రంలో సింగోటం జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ తర్వాత స్వామివారికి బ్రహ్మోత్సవాలు, రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇక్కడ పెళ్లిళ్ళు, వాహన పూజలు, తలనీలాలు సమర్పించుకోవడానికి ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు ఎన్నో విశేషాలకు నిలవైన ఈ క్షేత్రంలో శివకేశవుల రూపమైన ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు కూడా తప్పకుండా దర్శించి తరించండి. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. ఇది ఇవాళటి క్షేత్రదర్శిని.

హృదయాంజలి చిత్రం నుండి చిత్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షులు నికుసర్దాన్

0: మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్ రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్ ఈయు ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధో కి ఆధారశిలా హే ఔర్ ముజే ఖుషీ హే కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే తీన్ మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హే హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्र में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడ్డం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగో కో నిర్దేశ్ దియే థే. విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాథ్ కా యే ముసద్దా కేబినెట్ మే చర్చా హోగీ. కేబినెట్ కే సాథియో కే సుజావ్ కే బాద్ ఉస్కా అంతిమ రూప్ దియా జాయేగా ఔర్ సోమవార్ సే జల్ద్ ఉస్ బిల్ కో సదన్ మే పారిత్ కరానే కా ప్రయాస్ కియా జాయేగా.
0: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించారు.

0: నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్య దేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 50 సెకండ్లు. ఇది మన చట్టం, హౌసింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హౌజింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: పెరుగుతున్న నగరీకరణలో ఇళ్ల సమూహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానీ, ఇలా చాలా రకాలుగా చూస్తుంటాం. వీళ్ళందరి సామాన్యమైన లేదంటే వీళ్ళందరికీ కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ హౌజింగ్ సొసైటీస్ ఎలా ఏర్పరచుకోవాలి, వీటి వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
1: నివాస సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని అంటారు. జనరల్గా లేఅవుట్ చేసినటువంటి ఒక కాలనీ కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఇంకెక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ, లేకపోతే విల్లా ఓనర్స్ అని కానీ, ఇవి రకరకాలుగా మనుషులు ఎక్కడెక్కడైతే నివసిస్తారో, ఎటువంటి కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుందో దాని ప్రకారం అక్కడ ఒక ఆర్గనైజ్డ్ ఎంటైటీ ఒకటి ఉండాలి. దాన్నే ఏమంటారంటే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, అంటే సంక్షేమ సంఘం, నివాసితుల సంక్షేమ సంఘం. ఈ సంఘం ఎందుకు ఉండాలి అంటే ఇట్స్ ఏ డెమోక్రటిక్ బాడీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఒక సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకొని మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మేము అన్నీ అందరం అన్నీ చేసుకోలేం కాబట్టి మా తరపున మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఇవన్నీ చేసి పెట్టండి, మెయింటెనెన్స్ కానీ సంక్షేమం కానీ చేసి పెట్టండి అంటారు. జనరల్గా ఎన్ని రకాలు ఉంటాయంటే, మనకు రెసిడెన్షియల్ కాలనీలో అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఒక చట్టం కింద రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే రిజిస్టర్డ్ బాడీస్ ఇవన్నీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అంటారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు, రకరకాల నామన్క్లేచర్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా ఉంటుంది.
0: ఏ చట్టం కింద ఈ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటారు?
1: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్కి, తర్వాత కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్కి ముఖ్యంగా మూడు ఉంటాయి. మొదటిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనాదిగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి అదేమైందంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1350 ఫస్లీ అంటే ఈక్వలెంట్ టు 1940-41 ఫినాన్షియల్ ఇయర్. సో ఫస్లీ ఈజ్ అది పర్షియన్ ఇయర్ అనమాట. దాని తర్వాత సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 తెలంగాణ ఏరియా. తర్వాత ఇంకొకటి, అవి మూడు ఒక్క కోవకు చెందినవైతే, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ యాక్ట్ అనేది 1987, ఇది ఒకటి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995. ఈ మూడు చట్టాల్లో చేస్తారు. తేడా అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా లేఅవుట్ ఉన్నటువంటి కాలనీస్కి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నో లేకపోతే మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నో, వాటికి జనరల్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. అపార్ట్మెంట్స్ కనుక ఉంటే వాటిలో అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అంటారు. ఈ రెండిట్లో కూడా ఒకవేళ ఇవి పెద్దవైతే గనక ఇంకొక ఫార్మాట్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, మ్యూచువలీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది స్ట్రక్చరు కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది, ఇక్కడ కొంచెం
0: ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోర్ స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి.
1: ఇక్కడ ఏంటంటే మీకు కోఆపరేటివ్ సొసైటీలో దీనిలో కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది, పెయిడప్ క్యాపిటల్ ఉంటుంది. వీళ్ళు దీని మీద వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో దాని మీద 8 times కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుని వీటిని మళ్ళీ అక్కడ ఏమైనా కామన్ ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. జనరల్గా బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక కాలనీనో, ఒక అపార్ట్మెంటో, ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లానో కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన హీ విల్ రేజ్ సమ్ ఫండ్, ఒక చోట బ్యాంకులో పెట్టి ఒక 7 ప్రమోటర్లు తయారు చేసి వాళ్ళ చేత ఒక రిజిస్ట్రేషన్ చేయించి, వాట్ ఎవర్ ఈస్ ద ఫామ్ ఏదో ఒకటి చేయించిన తర్వాత ఈ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈ లోపల వాళ్ళకి అలవాటు చేస్తారు. వాటర్కి ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది. సెక్యూరిటీకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంత ఖర్చు అవుతుంది. ఇది పార్కు, ఇది క్లబ్ హౌస్, ఇది ఇది రోడ్డు, ఇది సెక్యూరిటీ సర్వలెన్స్, ఇది ఎలక్ట్రిసిటీ, ఇది డ్రైనేజ్, దీని కెపాసిటీ, ఇది ఇవన్నీ కూడా ఆయన అలవాటు చేసి కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఎగ్జిట్ అయ్యేటప్పుడు, అంటే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇది ప్రొసీజర్.
0: బాబ్జీ గారు, మామూలుగా అపార్ట్మెంట్లలో కానీ మీరు అన్నట్టు కమ్యూనిటీ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ కింద ఫామ్ అయిన తర్వాత

0: ప్రతి నెల స్థిరంగా ఒక మెయింటెనెన్స్ అంటూ నిర్ధారింపబడుతుంది. ఆ మెయింటెనెన్సు ఈ మేనేజ్మెంటు ఎలా చేయాలి, ఎలా చేస్తే సరైన పద్ధతిలో ఉంటుంది, ఒకవేళ అందులో ఏమైనా తేడాలు వస్తే ఎలా ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి?
1: అసోసియేషన్ అనగానే సొసైటీ అనగానే రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, కార్యనిర్వాహకులు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, మినిమం 7 ఉంటారు. అంటే 5 మంది ఆఫీస్ బేరర్స్ ఉంటారు దానిలో, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈ వీళ్ళు 5 మంది కార్యనిర్వాహకులు. కార్యవర్గ సభ్యులు ఇంకొక 2 తీసుకుంటారు. వీళ్ళు కాకుండా ఒక 4 కోఆప్ట్ చేసుకోవచ్చు కార్యవర్గ సభ్యులుగా, మొత్తం 11 మంది, ఒక ఆడ్ నెంబరే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి బైలాస్ ప్రకారం, అంటే రిజిస్టర్డ్ బైలాస్ అంటారు వాటిని, మీరు ఏ చట్టం కింద రిజిస్టర్ చేసినా వాటిని, ఆ బైలాస్ని రిజిస్టర్డ్ బైలాస్ అంటారు. ఈ బైలాస్ ఏంటంటే ఇవి చట్టంలో నుంచి, ఒరిజినల్ చట్టంలో నుంచి బయటికి తీసుకురాగినటువంటి ఒక సబ్ లా. ప్రెసిడెంట్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, పవర్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఏంటి, సెక్రటరీ ఏం చేయాలి, జాయింట్ సెక్రటరీ ఏం చేయాలి, ట్రెజరర్ ఏం చేయాలి, మెంబర్స్ ఏం చేయాలి, ఇది ఒక పార్శ్వం వీళ్ళు ఏం చేయాలనేది. ఇంకొకటి, అక్కడ ఏ మేరకు అవసరం వస్తుంది, ఏం ఖర్చులు ఉంటాయి, దాన్ని డివైడ్ చేసి మెంబర్స్ అందరి దగ్గర కూడా, ఓనర్స్ అయితే ఓనర్స్, ఒకవేళ టెనెంట్స్ కానీ ఉంటే టెనెంట్స్ పే చేస్తారో లేకపోతే ఓనర్ పే చేస్తాడు, ఆ అరేంజ్మెంట్ చేసుకుని బైలాస్ ప్రకారం వీటన్నిటి కూడా, చట్టం బైలా అంటే కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకుంటారు అంటే ఒక మోడల్ బైలా ఉంటుంది ఆ చట్టం కింద, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి కన్వీనియంట్గా దీన్ని ఒక ఏజీఎంలో పెట్టుకొని దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అది వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకు ఒక చట్టం అవుతుంది, దాని ప్రకారం వెళ్తారు. ఒకవేళ దీనిలో ఉన్న బైలాస్ ఏమైనా అసలు చట్టానికి, లా ఆఫ్ ద ల్యాండ్కి అతిక్రమించి ఉంటే ఇవి చెల్లవు, వాటికి అనుగుణంగానే వీటిని అమెండ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఇవి రెండు ముఖ్యమైనవి. సంక్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి, వాటిని ఫర్దర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బుని డివైడ్ చేసి ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ నెల ఇంత పీరియాడికల్గా పెంచుకోవడం. సపోజ్ నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, మామూలుగా వసూలు చేసేటువంటి మంత్లీ మెయింటెనెన్స్ కంటే కాస్త ఎక్కువ కొనాల్సి వస్తుంది ట్యాంకర్లు కొంటే. కొత్తగా బోర్ వేశారనుకోండి, పాత బోర్ ఫెయిల్ అయిపోయి, దాన్ని అందరూ ఈక్వల్గా పంచుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ రిపేర్ వచ్చింది అనుకోండి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ లోడ్ కావాల్సి వచ్చింది, ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి వసూలు చేసి కొంత ఎక్స్ట్రాగా కార్పస్ ఫండ్లో పెట్టుకుంటారు, వీటిని వాడుతూ ఉంటారు. ఇది వసూలు చేసే బాధ్యత ఇది.
0: అడ్వకేట్ గారు, డబ్బుల విషయానికి వచ్చేసరికల్లా అందరూ తమ వంతుగా తాము కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కాబట్టి, ఈ డబ్బు ఎలా ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అనేది పీరియాడికల్గా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
1: ఖచ్చితంగా. వీళ్ళు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కార్యనిర్వాహకులు వీళ్ళు, ఈ బాడీ టోటల్ బాడీ. సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం వాళ్ళు మారుతుండాలి. ఎలక్షన్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఓటింగే వేయాల్సిన అవసరం లేదు, యునానిమస్ ఎలక్షన్ కూడా ఎలక్షనే, ఓటింగ్ వేసేది కూడా ఎలక్షనే, చేతులు లేపేది కూడా ఎలక్షనే, వాయిస్ రేజ్ చేసేది కూడా ఎలక్షనే. ఇలాగే ఎలక్ట్ అయిన వాళ్ళు సంవత్సరంకు 2 సంవత్సరాలకి చేంజ్ అవుతూ ఉండాలి, దట్ ఈస్ నెంబర్ 1. రెండోది ఏంటంటే పీరియాడికల్గా సంవత్సరానికి ఒకసారి ఏజీఎం పెట్టాలి, అవసరం అనుకుంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. 45 రోజులకు మించకుండా ఒక్కొక్క చట్టంలో ఒక్కో రకంగా ఉంటుంది, కొన్నేమో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ మీట్ అంటారు, కొంతమంది ఏమో 45 రోజులకో లేకపోతే 3 నెలలకు మించకుండా చేసుకోవాలి, కలవాలన్నటువంటి ఆ దానిలో ఉంటుంది కాబట్టి బైలాస్లో ఆ రకంగా కలవాలి. ఈ మినిట్స్ అన్ని మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రాయాలి. పారదర్శకత ఉండాలంటే అకౌంట్స్ సరిగా రాయాలా, అకౌంటబిలిటీ అంటే ప్రతి నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మిగిలింది, ఇది చెప్పాలా, ఇది బాధ్యత ట్రెజరర్ది, సెక్రటరీది. అండ్ సెక్రటరీ బాధ్యత ఏంటంటే కరస్పాండెన్స్ అంతా సెక్రటరీది. ప్రెసిడెంట్ బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్ మొత్తం మీద అజమాయిషి ఒక గౌరవపదమైనటువంటి పదవిలో ఉంటారు, ఒక పెద్ద మనిషి అయి ఉంటారు జనరల్గా. ఆయన తర్వాత ఆయన లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ మిగతా మీటింగ్లు అవి నిర్వహిస్తూ వస్తారు. ఇవి పీరియాడికల్కి చేంజ్ కావాలా, ప్రతిసారి ఏజీఎం జరిగినప్పుడు, ఏజీఎం జరిగిన 10-15 రోజుల లోపల ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిటర్న్స్ ఫైల్ చేయాలి, రిటర్న్స్ ఇన్ ద సెన్స్ ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, జిఎస్టీ చెప్పాను కదా, జిఎస్టీ కట్టేటుకుంటే సర్వీసెస్కి జిఎస్టీ కట్టాలా. ఎవరితోనైనా సర్వీస్ ప్రొవైడర్స్తో సపోజ్ సెక్యూరిటీ ఉందనుకోండి, లేకపోతే సర్వలెన్స్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారు, సెక్యూరిటీ సర్వీసెస్ అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూలు, అగ్రిమెంట్లు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, వాటిని రెన్యువల్ చేసుకోవాలి, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఈ లిటిగేషన్స్ రాకుండా చేసుకోవాలి, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, ఆ ప్రకారం చేసుకుంటూ పోవాలి.
0: అంటే మొత్తం మీద సంక్షేమంగా సుఖంగా ఉండడానికి ఈ అసోసియేషన్ ఒక పెద్ద మనిషి పాత్ర వహిస్తుంది. పెద్ద పెద్ద కాలనీ

0: అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ అక్కడ ఏదైనా అక్రమ నిర్మాణం జరుగుతున్నా కానీ ఈ అసోసియేషన్ సభ్యులుగా వీరు వాళ్ళని ప్రతిఘటించి లేదంటే కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
1: ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యత సంక్షేమం గురించి పట్టించుకునేటువంటి సంక్షేమ సంఘమే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషనే, అది ఖచ్చితంగా వీళ్ళ డ్యూటీ. వీళ్ళు ఎవరికి చెప్పాలి? ఆ నిర్మాణాన్ని చేపడుతున్న వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు వినకపోతే మున్సిపాలిటీ అథారిటీస్, లేకపోతే ఇప్పుడు మనకు పోలీస్ కానీ హైడ్రా కానీ వాళ్ళకి కనుక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి జీపీఎస్తో చెక్ చేస్తారు. జీపీఎస్తోనో డ్రోన్స్తో చెక్ చేసి ఎంతవరకు అతిక్రమణ పర్మిషన్ ఎంతవరకు ఉందో అది చూసి దాని ప్రకారం వాళ్ళని నిలువరిస్తారు. సొసైటీకి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఇట్ కెన్ సూ అండ్ కెన్ బి సూడ్. అంటే అసోసియేషను, వెల్ఫేర్ అసోసియేషను, కోఆపరేటివ్ సొసైటీను, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషను కేసులు పెట్టచ్చు వేరే వాళ్ళ మీద, కేసులు పెట్టించుకునేటువంటి బాధ్యత కూడా ఉంది.
0: కేసులు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది అడ్వకేట్ గారు, ఈ అసోసియేషన్ సభ్యులుగా ఉండి అంటే ఆఫీస్ బేరర్స్గా ఉండి వారి విధి నిర్వహణలో జాప్యం చేయడమో లోపం చేయడమో లేదంటే నిర్లక్ష్యం చేయడమో లాంటివి గమనించినట్లయితే వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు, ఎలా ఎవరిని అప్రోచ్ కావాల్సి ఉంటుంది?
1: బైలాస్ ప్రకారమే మిస్అప్రోప్రియేషన్, ఎంబెజల్మెంట్ అంటే డబ్బులు అపహరణ, ఆస్తులు దుర్వినియోగము, అధికార దుర్వినియోగము, ఇటువంటివన్నీ ప్రతిదానికి కూడా బైలాస్లో ఏం చేస్తే ఏం జరగాలి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్రాతపూర్వకంగానో లేకపోతే మీటింగ్లోనో ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద తర్జన భర్జనలు అయిన తర్వాత మినిట్స్ రికార్డ్ చేస్తారు. అది చాలా కంపల్సరీ. ఏం జరిగింది, ఏరింది, అతనికి నోటీస్ ఇచ్చి సంజాయిషి అడుగుతారు. అది అయిన తర్వాత కట్టవలసి వస్తే తిరిగి కట్టాలి, తప్పుకోవాలి, లేదు అంటే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇది మిస్అప్రోప్రియేషన్, పబ్లిక్ మనీ మిస్అప్రోప్రియేషన్ అంటే దుర్వినియోగం కిందకు వస్తుంది కాబట్టి క్రిమినల్ కేసులు కూడా పెడతారు.
0: దీంతో పాటు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా?
1: కోర్టు కూడా ఉంది. క్రిమినల్ కేసులు అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదు అనుకోండి, అప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు వేయచ్చు. ఇక్కడ ఏ సొసైటీకి వెళ్ళినా సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి కేసులన్నీ లోయర్ కోర్ట్స్లో కాకుండా ఒక డిస్ట్రిక్ట్ కోర్టులోనే వెయ్యాలి. ఇంకేదన్నా గనకైతే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్స్ తీసుకురావాలి, కానీ అంతకంటే కింద కోర్టులు లేదు. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీనే అజమాయిషీ చేస్తుంది అనుకోండి, అప్పుడు కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కొంచెం ఆ స్టాట్యుటరీ పవర్స్ ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆయన పైన లెవెల్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏ చట్టం కింద అయితే మనం సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ సంఘంలోనే కంప్లైంట్ ఎవరికి పెట్టాలి, రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉంటుంది, దాని మీద అపెలేట్ అథారిటీ ఎవరు అని దానిలో ప్రతి చట్టంలో ప్రతి బైలాస్లోనూ ఇన్బిల్ట్ అది ఖచ్చితంగా ఉంటుంది.
0: కాబట్టి ప్రతి పౌరుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకోకుండా బాధ్యతాయుతంగా తగిన కంప్లైంట్ రేజ్ చేయడము, అడగందే అమ్మాయి నాన్నం పెట్టదంటారు, ఆ విధంగా ఖచ్చితంగా మనకు రావలసిన హక్కుని, మనకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించాలి, అడగాలి, సరైన సమాధానం పొందాలంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు హౌసింగ్ సొసైటీస్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు ఎంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమానికి స్వాగతం.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన సినీ గీతాలు వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324082కు మీకు నచ్చిన పాట వివరాలను మీ పేరును మాకు మెసేజ్ చేయండి. జనరంజనిలో ముందుగా పాటను కోరుకు

4023240852 కు మీకు నచ్చిన పాట వివరాలను మీ పేరును మాకు మెసేజ్ చేయండి. జనరంజనిలో ముందుగా పాటను కోరుకుంటున్న శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద గౌడ్ సత్యమ్మ వారి కుటుంబ సభ్యులు, భువనగిరి నుండి మాదంశ సత్యనారాయణ కవిత, ప్రతాప్ పైటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ, అభినయ్ సాయి కిరణ్ వీరంతా కోరుతున్న పాట పూజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరామ్ ఆలపించిన గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర, గీత రచయిత దాశరథి.

బౌలేదంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, జియాగూడ హైదరాబాద్ నుండి ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ మరియు గోగికార్ ఫ్యామిలీ సభ్యులు, అలాగే ఘనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక, వడ్లమాని రవికుమార్ ఆల్మాస్ గూడ నుండి కోరుతున్నారు, అలాగే భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజా, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి సుశీల ఆలపించిన గీతానికి సంగీతం ఆదినారాయణరావు, గీతరచన సి నారాయణరెడ్డి.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం, అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: జనరంజని వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండే అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు, అలాగే వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బద్రి, బాలరాజు, హరిణి, లోకేష్, సాయికృప, పూర్ణ, చంద్ర, తేజస్వి, చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చేగౌడ, కెంపెం, అలగాపురం కర్ణాటక నుండి, పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, మానుకుంట నుండి జాషువా, యశ్వంత్, మహేష్ వారి కుటుంబ సభ్యులు, గుడాపూర్ నుండి ఇందిరారెడ్డి కోరుతున్న పాట, డ్రైవర్ రాముడు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన గీతానికి సంగీతం చక్రవర్తి, గీత రచన ఆరుద్ర.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ కుటుంబ సభ్యులు, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాలు ఆదిత్య, శృతి, అక్షయ, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, భాను, ప్రకాష్, వినయ్ కుమార్ కోరుతున్న పాట గోరింటాకు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన వేటూరి గీతానికి సంగీతం కేవీ మహదేవన్.

జనరంజని వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానసా మాధురి, మా లక్ష్మి మాధవి, అలాగే నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఎద్దుమైలాన నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ, వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని కుటుంబ సభ్యులు, సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, కీసర గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట త్రిశూలం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటకు సంగీతం కెవి మహదీవన్, గీత రచయిత ఆచార్య ఆత్రేయ.

జనరంజనిలో మంచి మంచి పాటలు వింటున్నారు కదా. సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు. వార్తల అనంతరం 8:15 మళ్ళీ జనరంజనిలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15 దాటి 55 సెకండ్లు. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: ఇచ్చిన స్వరాలతో నిండిపోవాలి, పాటతో పయనించాలి, మాటతో మురిసిపోవాలి. మనందరికీ ఇష్టమైన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ జనరంజనికి స్వాగతం.
1: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు మేడం.
0: ఏ పాట కావాలి వాళ్ళ మీకు?
1: రౌడీ అల్లుడు చిత్రం నుంచి చిలుకాక్షేమం.
0: తప్పకుండా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి పాట అడిగారు.

0: హలో.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జగిత్యాల జిల్లా వెల్లూరు నుండి జాప భూమేశ్వర్.
0: భూమేశ్వర్ గారు
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరెలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
1: ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్నాం మేడం.
0: మార్నింగ్ వర్షం పడుతుందా మీకు కూడా?
1: కొంచెం కొంచెం.
0: చెప్పండి.
1: కొండవీటి సింహం అత్తమడుగు వాగులోన.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వేస్తాం, మరి వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర మండలం గోధుమకుంట గ్రామం మేడం.
0: కృష్ణగౌడ్ గారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
1: రాముడు భీముడు సినిమాలో తెలిసిందిలే తెలిసిందిలే అనే పాట ఉంది కదా మేడం.
0: అవునండి, ఉంది. ఆ పాట ప్లే చేయమంటారా?
1: మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే మేడం, నా పేరు వెంకటేశం. నెమ్మాలి మేడం.
0: వెంకటేశం గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: బాగున్నామండి, చెప్పండి.
1: మేడం గారు, మాకు ఈ రోజు జార్జి రెడ్డి చిత్రం నుండి మంగిరి గారు పాడిన పాట
0: బుల్లెట్ బండి,
1: నడిపే బండి బుల్లెట్ బండి.
0: తప్పకుండా, చాలా హుషారైన పాట అడిగారు మీరు. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మీ పేరు?
1: పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
0: అప్పలరాజు గారు
1: చెప్పండి. మేడం
0: చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
1: చాలా బాగున్నాం అండి. మేము చేనేత కార్మికులం అండి.
0: అవును,
1: చేనేత వర్క్ చేసుకుంటూ మీరు మంచి మంచి కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నారు కదా.
0: థ్యాంక్ యూ అండి, సంతోషం. వింటున్నారు, అన్ని వింటున్నారు. చేనేత అంటే మీరు ఏం నేస్తారు?
1: పట్టు చీరలు అండి.
0: చీరలు నేస్తారు?
1: అవునండి.
0: ఓకే ఓకే. అన్ని పట్టు కాటన్ అన్ని ఉంటాయా? ఓన్లీ పట్టున?
1: కాటన్ పట్టు బుటా రకాలు అన్ని రకాలు నేస్తాం మేడం.
0: బాగుందా మరి మీ బిజినెస్? అది బాగుందా?
1: ఇప్పుడు బాగానే ఉంది మేడం.
0: ఇప్పుడు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు కదా అందరూ చేనేతని, అవేర్నెస్ వచ్చింది అందరికి.
1: అవునండి అవునండి. ఇంతకు ముందు అంటే చేనేత పెద్దగా పట్టించిన వాళ్ళు కాదు.
0: అవును అవును.
1: అంటే వ్యవసాయం తర్వాత ఇంత పెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ అండి.
0: అవునండి, అది ఈ మధ్యన బాగా అవగాహన వచ్చింది ప్రజల్లో కదా.
1: అవునండి.
0: ఓకే, ఇప్పుడైతే బాగుంది మీ బిజినెస్.
1: ప్రతి ఒక్కరు కూడా చేనేత చీరలు కట్టాలని.
0: అవును
1: అండి. మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారండి.
0: అవునండి అవును.
1: సెలబ్రిటీలు కూడా ప్రోత్సహించడం బాగా ఆదరణ జరిగిందండి.
0: సో వీళ్ళందరూ ఆదరించి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. ఏ పాట కావాలి ఈ రోజు మీకు?
1: రోజు ఇప్పుడు మనకి ఎట్లాగా ఆషాఢం నడుస్తుంది కదా మేడం, అందుకని బాలకృష్ణ గారు నటించిన అల్లరి కృష్ణ సినిమా అండి. ఆ సినిమాలో ఆషాఢం వచ్చింది అందాలకి పంటిని సోకు చూపించు,
0: వెరీ నైస్,
1: ఉరిమేటిని ఇడు లాలించు,
0: ఓకే అండి,
1: చిరుజల్లులా చిత్తడిలో హరిబిల్లులా చీరలలో
0: అంటే ఇప్పుడు ఆ పాటతో పాటు మీరు పాడింది కూడా ప్లే చేస్తాం కొంచెం.
1: చేయండి మేడం, బాగుంటది.
0: తప్పకుండానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాల తోడు ఎప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు జనరంజనిలో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు

0: పాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. జనరంజనిలో మాకోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు వరంగల్ కాశీబుగ్గ నుండి లక్ష్మణరావు, కొత్తగూడెం ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్ కుటుంబ సభ్యులు, వసుంధరా ముసారంభాగ్ హైదరాబాద్ నుండి, కుప్పం చిత్తూరు జిల్లా నుండి రెడ్డి శేఖర్, బబిత, కార్తిక్, హరిశ్రిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి, అలాగే చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట జానకి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతానికి సంగీతం కెవి మహాదేవన్, గీత రచన ఆచార్య ఆత్రేయ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బండరా విర్యాల గ్రామం రంగారెడ్డి జిల్లా నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి కుటుంబ సభ్యులు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు, ప్రదీప్, జ్ఞానేశ్వర్, రూపా, రీతు, సుజాత, అలాగే నరేందర్రెడ్డి, కరుణశ్రీ, దామోదర్ రెడ్డి, భారతమ్మ, హైదర్షాకోట్ నుండి రాజు, అనుష, సాయి కార్తీక్, ఉత్తేజ్, కృష్ణ, చౌటుప్పల్ నుండి పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత కుటుంబ సభ్యులు, దేవునూరి మజారా చిన్నంపల్లి నుండి మురళీ, రాధాకృష్ణ, రాధమ్మ, ముఖేష్, హరీష్, నార్కట్పల్లి నిమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మేడ్చల్ అంకుషాపురం నుండి దోర్నల సుదర్శన్, అవిష్ బాబు, విధుబాబు, రాఘవిబాస్, విభు, అలాగే చిలకలగూడ, హైదరాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట సింధూర పువ్వు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట రచన రాజశ్రీ, సంగీతం మనోజ్ జీయన్.

జనరంజని జనరంజని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. జనరంజనిలో చివరగా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అభేద ఆయేష, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి శెట్టి సూరిబాబు వెంకటేష్ భవాన్రామ్, మెహదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి అలివేలు మంగమ్మ కార్తీక్ దీపిక, అలాగే కృష్ణా జిల్లా పెడెన నుండి వీర కనకారావు పార్వతి, భూదాన్ పోచంపల్లి నుండి భవన్ల రాజు మమత, పవన్ కళ్యాణ్ శ్రావణి అమ్మ నాగమణి, రఘునాథపురం నుండి హేమంత్ కుమార్ రిషితేజ్ అశ్విత్ కుటుంబ సభ్యులు, శివకోటి శేఖర్ వరలక్ష్మి వైష్ణవి సుధీర్ కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా నార్కట్పల్లి నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట శుభాకాంక్షలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుక పాడిన పాటకు సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

శ్రోతలు, హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి, దాసరి రవి రాయగిరి నుండి, బుధన్ పోచంపల్లి నుండి, ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ దివ్య, శ్రీను చిన్ను, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ కుటుంబ సభ్యులు, గీతానగర్ నుండి, రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి, శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి, ధనరాజ్, సునీత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:50. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10 గంటలకు వార్తల విశేషాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠినమైన శిక్షలకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఈరోజు కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల 2వ వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును వీలైనంత త్వరగా సభలో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మరోవైపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద కేసులు విచారించడానికి ఢిల్లీ హైకోర్టు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒక కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో ఒక విద్యార్థిని మరణించిందని, ఆ విద్యార్థిని తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ఢిల్లీలో నిరసనలకు సంబంధించి ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఆ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ ద్వారా సృష్టించారని వెల్లడించింది. భారతదేశం 350 కేజీల థ్రస్ట్ సామర్థ్యం గల తన మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ను అభివృద్ధి చేసింది. ఈ ఇంజన్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నెంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం 2వ విడతను ప్రకటించింది. స్వర్ణోత్సవాల సందర్భంగా

0: జూలై 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించనుంది. కార్యక్రమంలో పాల్గొనదలిచిన అభ్యర్థులు తమ బయోడేటాను రేపటిలోగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్కు ఈమెయిల్ ద్వారా పంపించాలని సంస్థ సూచించింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04:30. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు కూడా మీకు నచ్చిన సినీ గీతాలు వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324 0852 ఈ నెంబర్కు మీకు నచ్చిన పాట వివరాలను, మీ పేరును మెసేజ్ చేయండి. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలుపెట్టేద్దాం.

0: దూకుడు చిత్రం నుండి రంజిత్ దివ్య పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ 2008 నుండి 18 సంవత్సరాల మధ్యలో విడుదల చిత్రాల నుండి వినాలనుకుంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసీ, ఎల్ఐసీ సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసీ, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నందిపేట నుండి వెంకటేష్, నేరేడ్మట్ నుండి సురేష్, యాదాద్రి జిల్లా గొల్లేపల్లి నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, మేడ్చల్ మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ కుటుంబ సభ్యులు, అలాగే రంగాచారి నగర్ ఆర్మూర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భాను, తేజ, మృదుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, మరి మీరు కూడా ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే 2008 నుండి 2018 వరకు విడుదలైన చిత్రాల నుండి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. మీకు నచ్చిన పాట మీరు మెసేజ్ చేయవలసిన మా నెంబర్ 0402324-0852. ఈ నెంబర్కి మీ పేరును, మీకు నచ్చిన పాట వివరాలను మెసేజ్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, పోచంపాడు నుండి అనూష కరుణాకర్ రాజు, మోక్షిత్ నిశాంత్ విమల భారతి, నాగరాజు నవతి సైనిక్పురి నుండి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్తేజ్ యశ్వంత్ లోకేష్ అఖిల, జయరాం రాధా మహేష్ బాబు, శ్రావణి సౌజన్య వీరేష్ కుటుంబ సభ్యులు కోడుమూరు కర్నూలు జిల్లా నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కంచె చిత్రం నుండి అభయ్ జోధ్పూర్కర్ శ్రియా ఘోషాల్ పాడిన ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మన జనరంజని. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ అంటూ కోరుతున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా నాగలక్ష్మి జగదీష్ రేవతి కుటుంబ సభ్యులు, పులిపాటి వెంకటేష్ సత్యవతి, లక్ష్మీకాంత్ రెవళి మహబూబ్ నగర్ నుండి, లక్ష్మణ్ యాదవ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ గౌలీపూర్ నుండి, బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ నుండి జగన్నాథ్, అలాగే బొడ్డుపల్లి సత్యనారాయణ, గోని శంకరయ్య, కోలేటి సుధాకర్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి కోరుతున్నారు ఏదైనా ఒక సూపర్ హిట్ సాంగ్ మా కోసం అంటూ. మీ అందరి కోసం భలే భలే మొగాడి ఓయ్ చిత్రం నుండి కార్తీక్ మోహన భోగరాజు పాడిన ఈ పాట.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: आरोग्य जीवनं आनंददायकं।
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే నందిపేట నుండి రాజేశ్వర్, శ్రావ్య, రాజు, వర్షిణి. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా, ఆయేషా. కామారెడ్డి జిల్లా భవానీపేట నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా. వీరంతా కోరుతున్న పాట నిన్ను కోరి చిత్రం నుండి.

0: చేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఖలీల్, ముబీన్, యాసిన్, మూసా కరీం, సలీం, అలాగే మహబూబ్ నగర్ మూసాపేట నుండి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ. నిజామాబాద్ నుండి చైతన్య, అరుణ, రాజేందర్. వీరంతా కోరుతున్న పాట చింతకాయలు రవి చిత్రం నుండి విజయ్ ప్రకాష్, హన్సిక పాడిన ఈ పాట.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ జిల్లా నుండి ఖ్యాతం రవీందర్ స్వరూప, సమ్మయ్య, సుదర్శన్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆదిపట్ల నుండి గోపీకిషన్ ఉమావతి, వెంకటేష్ కల్వకుర్తి నుండి రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, తరాలపల్లి హనుమకొండ నుండి, అల్మాస్గూడ నుండి దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి రవీంద్రాచారి, సౌమ్య కుటుంబ సభ్యులు కోరుతున్న పాట. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి సాగర్ ఎంఎం మాన్సీ పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు బేగంపేట నుండి యాంటోనీ, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి, రవి రాజు కళ్యాణి, అలాగే హైదరాబాద్ నుండి లతా సంపత్, రామకృష్ణ సంపూర్ణ మౌనిక హర్షిణి, ఆదిలాబాద్ నుండి భువనగిరి, మీనానగర్ నుండి సుదర్శన్ మాధవ్స్ విజయ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఆ చిత్రం నుండి రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో చివరిగా పాటను కోరుతున్న శ్రోతలు రాజు, అనుష, సాయి, కార్తీక్, ఉత్తేజ్, ఎడవల్లి మండలం జాన్కంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, అలాగే సరోజ, సంతోష్, కార్తి, రాజ్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్కి పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొత్తగూడెంలో ఈ ఉదయం సింగరేణి జెన్కో సంస్థల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి నాణ్యత, జెన్కోకు బొగ్గు సరఫరా, సింగరేణి బొగ్గు బ్లాకుల్లో నిల్వలు, నైనీ బ్లాక్లో ఉత్పత్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఉత్పత్తిలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగకూడదని, జాప్యం సింగరేణికి నష్టాన్ని తెస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బహిరంగ, సమ్మిళిత, పారదర్శక, నియమాల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నట్టు భారతదేశం పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థలో జరిగిన భారతదేశపు 8వ వాణిజ్య విధాన సమీక్ష చివరి సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కార్యదర్శులను నియమించింది. పంచాయతీరాజ్, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వశాఖ, గనులు, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం, పట్టణాభివృద్ది విభాగం, రాజధాని అభివృద్ది విభాగం, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కొత్త సెక్రటరీలను నియమించింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి బ్లాక్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించడానికి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పుకార్లు, తప్పుడు వాదనలు వ్యాప్తి చేస్తున్నాయని పోలీసులు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతున్నట్టు పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియో వాస్తవం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియో వాస్తవానికి జగన్నాథపూరి రథయాత్రకు సంబంధించిందని, జంతర్మంతర్ వద్ద జరిగిన ఏ నిరసనతోనూ దానికి ఎటువంటి సంబంధమూ లేదని పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ యుఎస్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అభినందించారు. శ్రీకాంత్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, ఆరోగ్య తనిఖీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం

శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 54 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి అలనాటి సినీ ముచ్చట్లు, సినీ విశేషాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు ఫ్రైడే, ఫ్రైడే స్పెషల్ మీ అందరికీ తెలిసిందే, మూవీ రివ్యూ. టాలీవుడ్లో ఎవరూ చేయని సాహసాలతో సినిమాల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించి, ఎవరికీ సాధ్యం కాని రికార్డులను క్రియేట్ చేసిన ఒక పెద్ద స్టార్ హీరో. సంవత్సరానికి కనీసం 6-7 సినిమాలకు తగ్గకుండా సరికొత్త స్టార్డం సంపాదించుకున్న ఆ హీరోకు ఒక్కసారిగా 1992 ఒకే ఒక్క సినిమా వచ్చింది. అది కూడా నిరాశ మిగిల్చింది. సంక్రాంతి హీరోగా పేరు, ఆ సంక్రాంతి సక్సెస్ లేకుండా చేసింది. కానీ అదే సంక్రాంతిపై నమ్మకంతో సినిమా తీసి హిట్ కొట్టారు. మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకున్నారు. కట్ చేస్తే, వ్యవసాయాన్ని నమ్ముకునే బ్రతికే ఓ రైతు భార్య చనిపోవడంతో ఆమెకు పుట్టిన కొడుకు 2 పెళ్లి చేసుకుంటారు. 2 భార్యకు 3 కొడుకులు. భర్త అనారోగ్యంతో చనిపోతే సవతి తల్లి పిల్లల బాగోగులను చూసుకునే పాత్రలో మొదటి భార్య కొడుకు నటించారు. ఆ పాత్రకు జీవం పోశారు హీరోగా. ఇది స్టోరీ లైన్. ఇది పాతదే అయినా కొత్తదనంతో ఆవిష్కరించడంతో ఆ మూవీ ఘన విజయం సాధించి హీరో యొక్క స్థాయిని నిలబెట్టింది. ఇంతకీ ఆ మూవీ ఏమిటి, ఆ స్టార్ హీరో ఎవరు, కథ ఏంటి, కథనం ఎలా ఉంది, పాత్రల స్వభావం ఎలాంటిది, ఇవన్నీ ఈరోజు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్య కుటుంబ కథా చిత్రం. పాత్రలు కూడా అలాగే ఉంటాయి. హీరో కూడా సాధారణ వ్యక్తిలానే హీరోయిజం కాకుండా అందరి పాత్ర తీర్చిదిద్దాడు డైరెక్టర్ గారు. అందుకే సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విషయానికి వద్దాం. సంక్రాంతి సినిమాల హీరోగా గుర్తింపు పొందిన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు నటించిన మరి మంచిగా టర్నింగ్ పాయింట్ లాగా అనుకున్నటువంటి మూవీ అన్నమాట ఇది. దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆయన కెరీర్ అప్పటిదాకా చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మరి ఆయనకు కొన్ని సినిమాలు ఫెయిల్యూర్స్ అయ్యాయన్నమాట. దాంతో సినిమా అవకాశాలు రాకుండా పోయాయంటే కొత్త తరం వస్తూ ఉన్నారన్నమాట. సో ప్రేక్షకులు ఒక ట్రెండ్కు అలవాటు పడుతూ ఉన్నారన్నమాట. ఆ క్రమంలో వచ్చినటువంటి మూవీ. ఆ మూవీ ఏంటో ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వింటూ ఉండండి.

లోకోలో కోయిలమ్మ కొండ కోనబుల్లెమ్మ ఏలో ఏలో ఎన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకోసనే కార్యక్రమంలో మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటశేఖర కృష్ణ సినిమా స్పెషల్గా 1992 సంక్రాంతి బరిలో నుంచి ఆ పోటీలో నిలబడి ఫెయిల్యూర్ అయినటువంటి చిత్రం రక్త తర్పణం. తర్వాత మరి ఏ సినిమా కూడా చేయలేదు ఆయన. దాంతో కృష్ణ గారు ఇక తండ్రి అన్న పాత్రలకు సర్దుకుంటే మేలు అనే సందిగ్ధంలో అదే తనకు కలిసి వచ్చిన సంక్రాంతిని నమ్ముకొని పూర్తి పంచకట్టుతో మంచి పాత్రలో, ఒక రైతు పాత్రలో పచ్చని సంసారం సినిమా తీసి సూపర్

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు

0: తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పచ్చని సంసారం సినిమా రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1993 జనవరి 9 విడుదలై సూపర్ హిట్ అయింది ఈ మూవీ. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ మూవీలో హీరో కృష్ణ పాత్ర కుటుంబ పెద్దగానే కనిపిస్తారు, కానీ స్టార్ కనిపించారు. అంతలా పాత్రకు తనదైన శైలిలో జీవం పోశారన్నమాట. ఆ తర్వాత కృష్ణ మరిన్ని సినిమాల్లో నటించి 3వ తరం హీరోలకు కూడా మరి పోటీపడి నటించారు. చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి, ఆ డ్యాన్స్తో అదరగొట్టారన్నమాట. అదంతా వేరే విషయం అనుకోండి. ఇక జి హరిబాబు నిర్మాతగా ఫామెక్స్ ఫిల్మ్ బ్యానర్పై వచ్చిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు దర్శకత్వం చేశారు. అయితే పచ్చని సంసారం సినిమా విజయంలో మరి హాస్య నటుల పాత్ర కూడా చాలా చాలా ఉందన్నమాట. కడుపు నవ్విస్తాయి ఆ పాత్రలు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓ పాట విందాం.

హాస్యనటులు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి హాస్యము నిజంగా వారిద్దరి జోడీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. అంతకుముందు వీరి జోడీ హిట్ ఫెయిర్గా ఉందన్నమాట. ముఖ్యంగా ఈ సినిమాలో బాబు మోహన్ డ్యూయల్ రోల్లో నటిస్తారనమాట. అయితే వీరిద్దరి మధ్యలో వై విజయ్ గారు ఉంటారు. సో వీరిద్దరి మధ్య సాగేటువంటి ఆ హాస్యం, ఆ నవ్వులు నిజంగా ఒక రకంగా అనిపిస్తాయి అన్నమాట. సో ప్రేక్షకులంతా కూడా బాగా నవ్వుతారు, ఆ హాస్యాన్ని ఆస్వాదిస్తారు. అంతలా హాస్యం పండింది. అయితే ఈ సినిమాలో ఈ సినిమా విజయానికి కారణం హాస్యం కూడా తోడనమాట. అదేవిధంగా ఇందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా పోలీస్ పాత్రలు నటించారు. పోలీస్ పాత్రలు కూడా మరి అంత గంభీరంగా ఉన్న పాత్రనైనా సరే హాస్యంతో మేళవిస్తూ ఆయన చెప్పిన డైలాగులు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అందులో సాక్ష్యం ఉంటే చాలు నేను సీఎంనైనా అరెస్ట్ చేస్తాను అనేది ఆ కామెడీ టైమింగ్స్తో చెప్పడం అందరినీ కూడా ఆకట్టుకుందనమాట. అందుకే ఆ చిత్రం ఘన విజయం సాధించింది. కృష్ణ కెరియర్ను మలుపు తిప్పినటువంటి సినిమా అనమాట. అంటే కెరియర్ అప్పటికే చాలా పీక్ స్టేజ్లో సూపర్ స్టార్ అయ్యారు, కానీ ఒక మూడో తరం వస్తున్నటువంటి తరుణంలో అవకాశాలు కొంచెం తగ్గడం, ఒక ఫెయిల్యూర్ అవ్వటం. సో దాంతో మళ్ళీ ఫామ్లోకి రావడానికి, చాలా సినిమాలు తీయడానికి ఈ సినిమా ఒక వేదికగా మారిందని చెప్పవచ్చు.

పంటలు పల్లె సీమలను పచ్చ పచ్చగా చెయ్యాలి. వాటి మీరగా గిత్తల జోడు పోటు రంకెలెయ్యాలి. పాడి పంటలు పల్లె సీమలను పచ్చ

అన్నదమ్ముల నేపథ్యంలో సాగే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఆ కథను మరో కోణంలో చూపిస్తారు డైరెక్టర్ గారు. చూపించి సక్సెస్ అయ్యారు. కథనం, మాటలు ఇవన్నీ

అన్నదమ్ముల నేపథ్యంలో సాగే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఆ కథను మరో కోణంలో చూపిస్తారు డైరెక్టర్ గారు. చూపించి సక్సెస్ అయ్యారు. కథనం, మాటలు ఇవన్నీ వేరే విధంగా చూపించి మరి ప్రేక్షకులను కట్టిపడేశారనమాట. పాటలు, క్యారెక్టర్లు, కుటుంబ కలహాలు, వాటి పరిష్కారాలు, హీరో కృష్ణ, కథానాయిక ఆమరి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందన్నమాట. ఈ మూవీలో ఎక్కడ కూడా స్టార్ ఇమేజ్కు స్థానం లేకుండా నటులు మాత్రమే కనబడేలా దర్శకుని యొక్క జాగ్రత్త వర్కౌట్ అయ్యింది. కుర్రకారుకు నిషా కళ్ళ సుందరి, నిరోష రాజ్ కుమార్ లవ్ కెమిస్ట్రీ కూడా బాగా అదిరిపోయింది. సినిమాకు చూడటానికి ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రావటానికి దోహదపడిందన్నమాట ఈ మూవీ.

నీ బుగ్గన చక్కెర బిల్లా, బిల్ల కాదుకున్న పోటు నీ అరుగు గట్టిన ఘాటు. హాటుగా ఇచ్చాడా మరి స్వీటుగా ఇచ్చాడా, యమ ఘాటుగా ఇచ్చాడా? స్వీటును ఇస్తే హాటుగా ఇచ్చి, హాటును ఇస్తే స్వీటుగా ఇచ్చి, చాటున మాటున ఘాటుగా ఇచ్చి తట్టి చూశాడే, ముద్దు పెట్టి చూశాడే. మరి నీ మాట ఏమిటమ్మా?

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పచ్చని సంసార మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మూవీలో కృష్ణ గారి పాత్ర ఎంత పవర్ఫుల్గా కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారు, ఏం చేయబోతారు సినిమా మొదట్లోనే చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. కథలో భాగంగా తన తండ్రి భూమి అమ్మబోయే సన్నివేశంలో తన సవతి తల్లి పిల్లల క్షేమం కోసం కోట శ్రీనివాసరావు మరి ఆ భూమి కొనుగోలు కోసం ఇచ్చినటువంటి డబ్బులను ముఖాన విసిరివేస్తారు. నా తండ్రి భూమిలో బంగారం పండిస్తాను, ఆయన ఆశయాలను నెరవేరుస్తాను అంటూ పవర్ఫుల్ డైలాగ్ను పలికిస్తారు బాల్యంలోనే కృష్ణ పాత్రలు. మరి అలా ప్రతి ఫ్రేమ్లోనూ పాత్రలే వారి యొక్క యాక్టింగ్

వారి యొక్క పాత్రల స్వభావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. ఆ పాత్రలు పలికించేటువంటి డైలాగ్స్ అందరిని కూడా ఆలోచించేలా చేస్తాయన్నమాట. అందుకే ఆ మూవీ హిట్గా నిలిచింది. మన ఇంట్లోనే మన గ్రామంలోనే జరిగిన కథలా అనిపిస్తూ ఉంటుంది, మన చుట్టూ ఉన్న పాత్రలాగానే అనిపిస్తాయన్నమాట. అంతలా ఆ పాత్రలను తీర్చిదిద్దారు డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. మరి మరొక హిట్ పాట విందాం కృష్ణ మూవీ నుంచి. చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త సినిమా నుంచి.

0: జాతీయ ఉత్తమ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్తారు సినిమాలు. అక్కడ తన చిన్నతమ్ముడు చదువుకుంటూ ఉంటారన్నమాట. అవార్డు అందుకునే సమయంలో అక్కడ స్వయంగా తన తమ్ముడు చదువును మానేసి, చదువును పక్కకు పెట్టేసి ప్రేమలు పడతారనమాట. ఆ విషయాన్ని స్వయంగా కృష్ణగారు గమనిస్తారు. ఆ సమయంలో ఒక సందేశం ఇస్తారనమాట. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది, ఇప్పటికీ నచ్చుతుంది అనుకోండి. ఎందుకంటే చదివే వయసులో మనం దృష్టిని ప్రక్కకు మళ్ళొద్దు, గమ్యం చేరే వరకు పక్కదారి పట్టొద్దు అనే సందేశం ఉంటుంది. అది ప్రతి కుటుంబంలో అలాంటి సన్నివేశాలు ప్రతి ఒక్కళ్ళకు ఎదురవుతూ ఉంటాయి. అది ఇప్పుడే కాదు, సినిమా ఎప్పుడు చూసినా కూడా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటామన్నమాట. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు పాత్రలే డైరెక్టర్ గారు. మరి ఇలాంటి కదిలించే సన్నివేశాలు ఈ మూవీలో చాలా ఉంటాయన్నమాట. మరి సీనియర్ నటిమణి నిర్మలమ్మ యాక్షన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది.
1: పువ్వుల దండలు వేసి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళో చెప్పుల దండ వేస్తావురా? అట్టా చేస్తే ఈ ఊరే వల్ల కడైపోతారా? ఈ ఊరే వల్ల కడైపోద్ది. ఎరా మగ ఎదవల్లారా? రొయ్యలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు. ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరా? మీకు రోషం లేదు? మీరు మగాడు గారు? ఏమే ఆ మగాడు కట్టాకు ధైర్యం లేదు? ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడకూతుళ్ళు ఉండారే, మీకు కూడా ధైర్యం లేదా? ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు? ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటానికి మీకు నోరు లేదు? మీ నోళ్ళు పడిపోయినయ్యా?
2: వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ? దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది
1: బాబు.
2: కామందుల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మూగవాళ్ళని చేసింది. వీళ్ళను ఏం ప్రయోజనం?
3: చూస్తారేమిట్రా ఆయన గారికి.
0: అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఆ సినిమాలో ఉన్నాయన్నమాట. ఆఖిళ్ళ కథ మాటలకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం చేసినటువంటి ఈ మూవీకి విద్యాసాగర్ సంగీతం అందించారనమాట. స్వరభాణీలు అందరిని కూడా అలరించాయి. భువనచంద్ర మల్లెమాల పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాగా నచ్చాయి కూడా ఆ పాటలు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ ఖుదా గవా ఆ చిత్రంలోని హిట్ పాట బాణిలో పున్నాగ పూల తోటలు అనే చాలా ఫేమస్ అయినటువంటి పాట అనమాట అది. మరి మిగిలిన పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. హీరోయిన్ ఆమెని అల్లరి పిల్లగా కృష్ణతో జోడిగా కూడా కొత్తగా మరి ఆ సినిమాలో నటించి అందరినీ కూడా అలరించింది. అందుకే సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హాస్యనటుల ఎంపికలు కానీ, హాస్యనటులు బాబుమోహన్ డ్యూలర్లో చూపించడం, వారి మధ్యన కెమిస్ట్రీ, అలాగే కోట శ్రీనివాసరావు గారు కూడా మరి జమీందారు పాత్ర అయినప్పటికీ ఆ పాత్రలో కూడా కాస్త హాస్యాన్ని మేళవిస్తూ పవర్ఫుల్గా కనిపిస్తారు. సో ఇలా అన్నీ కూడా సమపాళ్లల్లో కలిశాయి కాబట్టి, సినిమాలు ఉన్నాయి కాబట్టి అందుకే ఆ మూవీ హిట్గా నిలిచిందనమాట. ఆయన స్టార్డమ్ను మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆ మూవీ.

ముఖ్యంగా రైతులు పడే కష్టాన్ని, కుటుంబంలో జరిగే అంతర్గత అంశాలను చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. హీరో కృష్ణకు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించిన రైతుగా,

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మూవీ రివ్యూ పచ్చని సంసార గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసి కృష్ణ మరి ఆ మూవీలో తన మరదలైన ఆమెనితో పెళ్లి చేసుకుంటారు. దశాబ్దాలుగా గ్రామ ప్రెసిడెంట్గా కోట శ్రీనివాసరావు అక్కడ మరి ఆయన యొక్క అకృత్యాలు తర్వాత తన కొడుకులు చేసేటువంటి అన్యాయాలను ఎదిరించి నిలదీస్తారన్నమాట కృష్ణ. అలా ఒక తీర్పులో కోట శ్రీనివాసరావు మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు. ఆ అవమానం భరించలేక కక్ష పెంచుకుని కృష్ణ కుటుంబాన్ని మరి చిన్నాభిన్నం చేస్తారనమాట. చివరికి కృష్ణ ఇల్లు వదిలివేసి బయటకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరి జాతీయ ఉత్తమ అవార్డు తీసుకున్నారు బెస్ట్ రైతుగా. దానివల్ల అక్కడ ఆ జిల్లా కలెక్టర్ అతని యొక్క ప్రతిభ తెలిసి బంజరు భూమిని ఆయనకు ఇస్తారనమాట వ్యవసాయం చేసుకోవడానికి. అలా మళ్ళీ భూమిని తీసుకుని పంట పండించి పూర్వస్థితికి తీసుకొస్తారు. ఆ కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఈ మధ్యలో మరి విలన్ల యొక్క పని పడతారనమాట. భరతం పడతారు హీరో కృష్ణ గారు. ఇదంతా కూడా సంక్షిప్త కథ. మధ్యలో ఎన్నో మలుపులు ఉంటాయి. అందుకే సినిమాలో చాలా భావోద్వేగాలు అదేవిధంగా కుటుంబ సన్నివేశాల మధ్య సెంటిమెంటు ఇవన్నీ ఉంటాయి. అదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆర్డినరీ కుటుంబంలో ఏ విధమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయో, అలాగే రైతు కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో, అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి సన్నివేశాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ సినిమాలో బాగా ఉన్నాయన్నమాట. అందుకే ఆ మూవీకి అందరూ కూడా ఫిదా అయిపోయారు. అలా సినిమా అనేది సక్సెస్ అయింది. పచ్చని సంసారం ఆమెను కూడా అల్లరి పిల్లగా

చాలా బాగా యాక్టింగ్ చేస్తారనమాట అందులో తన కథానాయిక అనేవి. అందుకే ఆ సినిమాలో పాత్రలే కనిపిస్తాయి కానీ స్టార్ ఇమేజ్ ఎక్కడ కనిపించదనమాట. అలా మంచిగా జాగ్రత్తగా తీసుకున్నారు డైరెక్టర్ గారు. అయితే మరి పచ్చని సంసారం మూవీలో సవతి తల్లిగా అన్నపూర్ణ గారు బాగా నటిస్తారు. ముగ్గురు కొడుకుల్లో సుధాకర్, చంద్రకాంత్, రాజ్కుమార్ నటిస్తారు. రాజ్కుమార్కు జోడిగా నిరోష, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, మోహన్ బాబు డబుల్ రోల్లో అదరగొట్టారనమాట. సినిమా చూస్తే భలే నవ్వు ఉంటుంది. ఇక అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒకరేమో కిరాణం కొట్టుగా యజమానిగా, మరొక బాబుమోహన్ ఏమో ఇస్త్రీ చేసే వ్యక్తిగా పనిచేస్తారు సినిమాలో ఉంటాయన్నమాట. ఆ పాత్రలు చాలా బాగుంటాయి. ఆ మధ్య కిరాణం కొట్టు యజమాని భార్య వైవిజయ గారు, అయితే వైవిజయ ఇతను బట్టలు తీసుకొని ఇంటికి వచ్చిన సందర్భంలో తనే భర్త అనుకొని చాలా కామెడీ భలే థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా నటించారు సినిమాలు. పాటలు కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. విద్యాసాగర్ గారు కంపోజ్ చేశారు ఈ మూవీ. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కృష్ణ గారి కెరీర్ చాలా సూపర్ స్టార్. కృష్ణ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అనితర సాధ్యులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి హీరో. అయితే మరి కొత్త తరం హీరోలు వస్తున్నటువంటి క్రమంలో సరదా సాధారణంగానే సినిమాలు తగ్గడం అనేది ఉంటుంది. కానీ ఒక్కసారిగా సంవత్సరానికి దాదాపు 20 సినిమాల వరకు చేసినటువంటి హీరో, సంవత్సరానికి 6-7 సినిమాలకు తగ్గకుండా చేసినటువంటి హీరోకి ఒక్కసారిగా సినిమాలు తగ్గడంతో ఈ సినిమా బంపర్ హిట్ కొట్టిందనమాట. మళ్ళీ ఆయన పూర్వస్థితికి వచ్చారు, పూర్వ విభాగానికి వచ్చారు. స్టార్డమ్ అదే విధంగా కొనసాగింది. సో అంత గొప్ప చిత్రం పచ్చని సంసారం.

0: మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం ఇప్పుడు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం విందాం. ఈ కార్యక్రమంలో మరి ఒక మంచి సున్నితంబైన నీ చేతి సుత్య నుండి బయలుపడి నిన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగే నేనాడు పసుపు కుంకాల పూజ అంటూ నవయుగ కవి జాతి వివక్షతను కడిగేస్తూ వాస్తవ సత్యాలను అక్షర సేద్యం చేసి చైతన్యమనే ఫలాలను అందించారు. శిల్పి గొప్పతనం సృష్టిని కొనియాడుతూనే బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచిన తాత్పర్యంతో కనువిప్పు పద్యాలను అల్లి సామాజిక ప్రయోజనం కోసం కళాన్ని ఆయుధంగా మలిచి మూఢాచారాలపై తిరగబడ్డ కవి కోకిల కవితా విశారద గుర్రం జాషువ గారు ఈరోజు ఆ నవయుగ కవి చక్రవర్తి వర్ధంతి. ఆయనకు నివాళిగా ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన ఆదర్శ భావాలను ఆయన కవితా చరిని తెలుసుకుందాం.

ప్రేమతోర మూవీ కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెడ్స్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కవి కోకిల గుర్రం జాషువా గారి వర్ధంత సందర్భంగా ఆయన ఆదర్శ భావాలను రచనలో తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఏ సామాజిక వర్గంలో పుట్టి పెరిగామని కాదు, ఏం సాధించాం, ఏ చరిత్రను సృష్టించాం, ఎంతమంది మేధావులను ఆలోచింపచేశామన్నది ముఖ్యం. బాల్యంలో ఎవరు ఎన్ని హేళనలు చేసినా, అవమానాలు చేసినా కూడా ఎక్కడా కృంగిపోని మనస్తత్వం ఆయనది. పైగా ఎవరైనా సరే వివక్షతో ఎక్కడైనా ఎవరు ప్రవర్తించినా కూడా మూఢాచారాలతో హింసించినా తిరగబడి పోరాటం చేసే ధీరత్వం జాషువా రక్తంలో ఉంది. కాబట్టి నాటి పరిస్థితులను ఎదిరించగలిగారు, ఎన్నో రచనలు చేశారు, లెక్కకు మించి బిరుదులు, సత్కారాలు, పురస్కారాలు సంపాదించుకున్నారు. అది సంపాదించుకున్నది కేవలం పేరు కోసమో ప్రఖ్యాతల కోసమో కాదు, ఆయన చేసినటువంటి

వచ్చినటువంటి రచనల ద్వారా వచ్చినటువంటిది, ఆయన మేధాశక్తికి వచ్చినటువంటిది, ఆయనకున్నటువంటి మేధా సంపత్తికి వచ్చినటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా వీటన్నిటినీ మనం ఆలోచించడం కంటే ఆయన చేసినటువంటి రచనల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ప్రజల జీవన స్థితిగతులు ఎలాంటివి అనేది మనం ఆలోచించాలి. ఎలాంటి మార్గదర్శనం చేశారు, పద్యాల ద్వారా రచనల ద్వారా మనిషిని ఎలా చైతన్యం చేశారు అనేది మనం సంగ్రహించాల్సినటువంటి అంశం అన్నమాట. ఆయన గురించి మరిన్ని విశేషాలు విందాం ఈ పాట విన్నాక. సోగ్గాడే చిన్ని నాయన సినిమా నుంచి శ్రేయా ఘోషల్ ధనుజీ పాడింది.

సూర్యకిరణాలు అవుతాయా? మూర్ఖత్వమే తప్ప ఫలితం ఉండదు. అలాగే జాషువ గారిని ఎవరు ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా ఆయన కవిత ఝరిణి అక్షర బాణాలను ఆపలేకపోయారు. కారణం, ఆయన పద్యాలలో, రచనల్లో, కావ్యాలలో మొత్తం జాతి ఉన్నతి, జీవిత సత్యాలు, వాస్తవాలు, ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.

మీరు విన్న పాట శ్రీమంతుడు సినిమా కోసం సింహ గీతామాధురి కలిసి పాడిన పాట. అది చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కవి కోకిల గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆయన ఐడియాలజీ మనం వింటున్నాం. జాషువా గారిలో చిన్నతనం నుండే విపరీతమైన సృజన శక్తి ఉండేదట. కళల పట్ల ఆసక్తితో పాటు బొమ్మలు గీయటం, పాటలు పాడటం కూడా చేసేవారట. ఉపాధ్యాయులుగా, తెలుగు పండితుడిగా, మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా వ్యవహరిస్తూనే సాహితీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అస్త్రాల్లాంటి పద్యాలను విసిరేవారు ఆయన. మతాధిపతులు మండిపడుతున్నా కూడా వాటి వారి యొక్క మాటలను మంటల్లో విసిరేసే విధంగా కావ్యాలు రాయటం ఆయనకు చెల్లిందనమాట. అంత గొప్ప మేధావి ఆయన. అలా వచ్చిన ఉత్తమమైనటువంటి సర్వోత్తమమైనటువంటి కావ్యమే గబ్బిలం. ఇది గబ్బిలం పేరు అలా ఉంది. గబ్బిలం ఆ కావ్యం చదివితే అందులో ఏముందో తెలుస్తుంది. అయితే అంటరాని వాళ్లను దేవాలయాల్లోకి రాణించకపోవటం, వాళ్ళపై జరుగుతున్నటువంటి వివక్షత దాడిని ఎదుర్కొనేందుకు గబిలానికి దేవాలయాల్లో అవకాశం ఉంటుంది కదా, ప్రవేశం ఉంటుంది కదా, ఆ గబిలంతో పరమేశ్వరునికి విన్నవించుకోమని చెప్పేసి ఒక సందేశాన్ని పంపుతూ అంటరాని వాళ్ల గోడు వినమని గబిలంతో పంపినటువంటి సందేశం తీసుకుని ఆ తాత్పర్యంతో ఆయన కావ్యాన్ని రాశారన్నమాట. గొప్ప కావ్యము అది. విమర్శకుల చేత ప్రశంసలు పొంది ఆయన మహాకవిగా ఎదగటానికి దోహదపడింది. ఎన్నో రచనలు రాశారు. మరి అలా ఆయన రాసినటువంటి అదొక్కటే కాదు, చాలా చాలా రచనలు ఉన్నాయి. మనం సమయం సరిపోదు. ఇలా మరి గొప్ప కవి అన్నమాట, అమృతం లాంటి కావ్యాలు రాశారు. కులాలతో కళాన్ని, సాహితీ జలపాతాలను ఆపలేరని సవాలు విసిరిన నవయుగ కవి చక్రవర్తి జాషువా గారు. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.

ఆయన రాసిన పద్యం మరొకసారి. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడి నిన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగిన ఈనాడు పసుపు కుంకాల పూజ అంటూ ఎంత కనువిప్పు అయ్యేటువంటి కావ్యం కదా. ఎస్, హీఈస్ ద గ్రేట్, అండ్ సెల్యూట్ ఆయనకి నివాళిగా ఈరోజు ఈ కార్యక్రమం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ్ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలం కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: Nivalula anantaram speaker Om Birla ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు

0: తండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
1: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాథ్

0: మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయి చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు బై లభించి నేరుగా సెమీఫైనల్కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవి బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 53 సెకండ్లు.

0: ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. F3 మూవీ నుండి
1: అబ్బో క్యాష్ లేని లైఫ్ ఎక్కడ బాత్ టబ్బో పైసా ఉంటే లోకమంత పెద్ద.

0: ராம் மிரியால பாடின பாட்டதி, கீத ரச்சன பாஸ்கர பட்ல ரவிக்குமார், சங்கீதம் தேவி ஸ்ரீ பிரசாத். மனம் விட்டு நாம் லேட்டஸ்ட் சூப்பர் ஹிட் சாங்ஸ்.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: గారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం రజసాబ్ మూవీలోంచి నకాష్ అజీజ్ పాడిన పాట విందాం ఇప్పుడు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన

0: మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడిన శ్రీహర్ష ఈమని గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మాస్ జాతర సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ భీమ్స్ శిశిరులు పాడిన పాట విన్నారు. ఇప్పుడు విందాం చివరిగా 8 వసంతాల సినిమా నుంచి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఇప్పుడు
1: వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పాల్గొన్నారు.

0: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పేపర్ లీక్ వెలుగులోకి రాగానే నిందితులను అరెస్టు చేసి పరీక్షను పకడ్బందీగా తిరిగి నిర్వహించామని చెప్పారు. పేపర్ లీక్లపై కఠిన చర్యల కోసం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన కిషన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మందిని ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ లో అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి విద్యార్థులకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
0: నీట్ పేపర్ లీకేజీ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల హక్కులను కాపాడాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వైఖరికి వ్యతిరేకంగా వికారాబాద్లో బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో కార్యకర్తలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు సహా పలు విద్యార్థి సంఘాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును అడ్డుకునేందుకు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన నిరసనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న పివి విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని సూచించారు. సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లెబారటరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం అందులోని ఆధునిక పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల విశ్లేషణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ లెబారటరీ ద్వారా బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల నమూనాల విశ్లేషణ, భూగర్భ పరిశోధనలు మరింత వేగంగా, ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి జిల్లా అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన వినతి పత్రాలు సమర్పించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి

0: సంబంధించిన అంశాలను చర్చించారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు జాతీయ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ముంబై హైదరాబాద్ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లో సంగారెడ్డిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇండస్టియల్ స్మార్ట్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ట్రైన్ స్టాప్తో పాటు రైల్వే ర్యాక్ పాయింట్ మంజూరు చేయాలని కోరారు. వాతావరణం. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పీజీఐపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టులో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనపరిచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు. పానగల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్లో 14 ఏళ్లలోపు బాలికలకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భారత ఆహార సంస్థకు సరఫరా చేయవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారంతో సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలోని రెండు రైస్ మిల్లులపై విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రెండు మిల్లుల్లో కలిపి 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరకాలలో ఇందిరా మహిళా డైరీని త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈ కేవైసీ 81% పూర్తయిందని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు తెలిపారు. మిగతా 19% నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40-60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. నీట్ అంశంపై విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నిలయంలో సమయం 1:21 దాటి 5 సెకండ్లు. షో టైం. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324082 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాజ్గా తేలిపోదాం. మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. నేను ప్రశ్న వేయడానికి సిద్ధంగా ఉన్నాను. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. చూడడం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం శ్రోతలందరికీ మరొకసారి. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న: భారతదేశపు మొట్టమొదటి కోల్ టు అమ్మోనియం నైట్రేట్, భారతదేశపు మొట్టమొదటి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి.

జీన్స్ సినిమా కోసం ఉన్ని కృష్ణన్, ఎస్పి పల్లవి పాడిన పాట అది. షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్నారు. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇన్ టైంలో పంపించారు చాలామంది శ్రోతలు. అంటే చదవటానికి కూడా టైం సరిపోనంత మంది శ్రోతలు, అభిమాన శ్రోతలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్స్ ఎస్పెషల్గా వీరు వెంకటరెడ్డి లక్కవరం నుంచి రైట్ ఆన్ సార్, కస్తూరి రాముడు చోటుకొల నుండి, గణేష్ వేదభతి నిజామాబాద్ నుండి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, హైదరాబాద్ వనశ్రీపురం నుంచి దూర్నాల బాలరాజ్, చంపపేట నుంచి రాధ, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, తర్వాత పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి, తమిళనాడు నుండి లలిత, ఇంకా చిలకలగూడ, వీరు చిలకలగూడ నుంచి లలిత వారు ఆన్సర్ చేశారు. మధుకర్ నందిపేట వీరు కూడా ఐడిపిఎల్ కాలనీ, తర్వాత జార్సిగూడ సిహెచ్ హనుమంతరావు ఆపరేటివ్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి, మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ రైట్ ఆన్సర్ ఇచ్చారు. చిలక నారాయణ అనసూయ జమున జన్కంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కూడా వీరు కుబీర్ రంజిత్ కూడా ముంబై నుంచి ఒక ఆన్సర్ చేశారు. పంతడి శ్రీనివాసరావు మోరిపల్ల నుంచి కూడా రైట్ ఆన్సర్. కాల శ్రీనివాసరావు కోదాడ, పొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి వీరు, భూదాన్ పోచంపల్లి నుండి భోగ సాయి విజయ్ వెంకటమ్మ.

కూడా రైట్ ఆన్ సార్. శేరి బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్ సార్. బలరామ్ సరోజా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, నార్కడపల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కూడా, డబ్బుసీట్ బెల్లంపల్లి నుంచి వీరు వెంకన్న కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, చోడవరపు నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి, బూదన పోచ నుంచి భోగ మార్కండేయ, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, జిల్లా ఆర్మూర్ నుంచి ఎం రాధ, బూదన్ పోచంపల్లి నుండి మాధవి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కృష్ణ ఏశ్వరనగర్ హైదరాబాద్ నుండి, భువనగిరి నుంచి సుదర్శన్ మాదాసు విజయ, తర్వాత మాధురి మనగపటి గోల్లాక హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, ద్రోణంరాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుండి, పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్ చంచల్ కూడా హైదరాబాద్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్, హర్షిని ఆదిలాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి. సో వీరంతా కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు, కరెక్ట్ ఆన్సర్ ఒడిశా. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెడ్స్. ఇప్పుడు ఒక చరణం వస్తుంది, మరి ఆ చరణానికి సంబంధించిన పాటకు రాసినటువంటి పాట రాసినటువంటి కవి పేరు చెప్పండి. పాట వచ్చేస్తుంది, జాగ్రత్తగా వినండి.

ఇది అండి ఈ చరణానికి సంబంధించిన పాటను రాసిన కవి ఎవరు మీకు కనుక తెలిస్తే వెంటనే 04022324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ పరిజ్ఞానాన్ని మీ విజ్ఞానాన్ని పరీక్షించే ప్రయత్నం సరదా కోసం ఆ ప్రశ్న వేశాం. మీ ఆన్సర్ తెలిస్తే వెంటనే 04022324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ఇంకా అన్యదా ఏ లెటర్స్ కూడా టైప్ చేయకండి. మనము ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. సిక్స్టీన్త్ సినిమా నుంచి పాట.

మీరు వింటున్నారు మీ అభిమాన ఎఫ్ఎం వెలుతి భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము వినిపించినటువంటి చరణానికి సంబంధించిన పాటను రాసిన కవి పేరు ఏంటి అని చెప్పేసి ప్రశ్న వేశాము. దీనికి చాలా స్పీడ్గా వెంటనే పాట విన్న వెంటనే ఆ కవిని గుర్తుపెట్టేశారంటే నిజంగా చాలా గ్రేట్. ఎఫ్ఎం వివిధ్ భారతికి అలాగే పాటలకు మన శ్రోతలకు ఉన్నటువంటి సంబంధం ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. సరైన సమాధానం వెంటనే పంపిన వారు రంగా హైదరాబాద్ నుంచి. అలాగే ఇంకా చాలామంది శ్రోతలు కూడా ఆన్సర్ చేశారు కానీ సరైన సమాధానం పంపలేదు. అలాగే శివగంగ నగర్ ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడేపు సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి. ఫీర్జాద్ గూడ శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ ప్రవీణ మహి వీరు అత్తాపూర్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఇంకా శ్రోతలు చాలామంది ఉన్నారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి మై గెస్ అని చెప్పేసి సీనియర్ శ్రోతలు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. వీరు చంపాపేట నుంచి రాధ గారు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది అయితే మరి సమాధానం పంపారు, వారు ఏఐ మీద ఆధారపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రైటర్ పేరు అనేది మరి దశాబ్దాలుగా మీరు రేడియోతో ఉన్నటువంటి అనుబంధం, ఎఫ్ఎంతో ఉన్నటువంటి అనుబంధం, లిరిక్స్ అందించిన వారి పేర్లు మీకు తెలిసే ఉంటాయి. దానికి భిన్నంగా పాటను రాసిన వాళ్ళు పెడుతున్నారు, పంపుతున్నారు అంటే మరి మీకే వదిలేస్తున్నాను. సో ఇంకా చాలామంది బాలరాజు హైదరాబాద్ వీరు కూడా సిహెచ్ విజయ్ కుమార్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సో వీరు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. మరి అందరికీ ఆ లిరిక్స్ని బట్టి కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి సాహిత్యము ఇచ్చేవాళ్ళు కొంతమంది

0: రైటర్స్ మాత్రమే ఉన్నారు ఇండస్ట్రీలో. మనం పాట వినిపించాం కదా చరణం, ఆ చరణానికి సంబంధించిన పాటను రాసిన కవి శ్రీశ్రీ. సో ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపడం వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. ఇది ఫనీ కోసం, మీకున్నటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం మీకు ప్రశ్న వేశాం. కొంతమంది ఏఐ మీద ఆధారపడ్డారు, అందులో చాలా విచిత్రమైనటువంటి సమాధానం వచ్చింది, చాలామంది అదే పంపించారు. సరే, మరొక ప్రశ్న వచ్చేస్తుంది. పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై, ప్రశ్న మరోసారి, పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై మంచు పూర్తిగా కరిగిపోయి నల్లని రాతితో దర్శనమిస్తుంది, దానిగల కారణమేంటి, ముఖ్యమైన కారణమేంటి అనేది మీరు ఆ రీజన్ చెప్తే సరిపోతుంది. రీజన్ పేరు, తర్వాత మీ పేరు, మీ ఊరి పేరు మాత్రం టైప్ చేయండి. అయితే మరొకసారి మాకు అర్థం కాలేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై మంచు పూర్తిగా కరిగిపోయి నల్లటి రాతితో దర్శనమివ్వటానికి గల ప్రధాన కారణం ఏంటి, దీనికి సరైన సమాధానం పంపండి 04023240852 నెంబర్కు. ఆర్యా 2 సినిమా నుంచి ఈ పాట వచ్చేస్తుంది. క్షమించాలి, ఈ పాట 100% లవ్ సినిమా నుంచి.
1: పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు ఇంక మన మెరగంటే మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై మంచు పూర్తిగా కరిగిపోయి నల్లటి రాతితో దర్శనం ఇవ్వటానికి గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి ప్రశ్న వేశాము. దీనికి గల కారణం సరైన సమాధానం పంపారు చాలామంది. అయితే సరైన సమాధానం కొంచెం అటు ఇటుగా పంపారన్నమాట. ఇది అందరికీ తెలిసినటువంటి సమాధానమే, కానీ కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళని మాత్రమే చదువుతాను. ముందుగా వెంటనే సమాధానం పంపారు కంచాల లక్ష్మీరాము బేగంపేట హైదరాబాద్ నుంచి. సరైన సమాధానం పంపారు, థ్యాంక్స్ అండి. వీరు కూడా భాను మియాపూర్ నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాళ్ళటెస్ట్ బెల్లంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి, సుదర్శన్ మాదాసు విజయ భువనగిరి నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వారి కుటుంబ సభ్యులు, చిలకనారాయణ అనసూయ జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి ఎం రాధ, మధుకర్ నందిపేట నుండి, డాక్టర్ వెంకన్న డబ్బుసేట్ బెల్లంపల్లి నుండి, చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి, మిరియాల తిరుమలయ్య పుట్టపాక నుండి, హర్షిణి ఆదిలాబాద్ నుండి, రాజ్కుమార్ కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ జిల్లా నుండి, ఆర్మూర్ ప్రేమ్నాథ్ కళావతి, బలరాం సరోజా సికింద్రాబాద్ నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అమరగుర్తు నుంచి భూమిదిన లక్ష్మీనారాయణ, సులోచన కరీంనగర్ జిల్లా నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, షేరి బాలాజీ సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు, నిజాంపేట గణేష్ వేదవతి నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి, పొన్ను వెంకటేశం, హేమలత పాలెం పోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఎం నరేష్ రోజా శిరీష వంక, లక్ష్మీ నరసింహ సిహెస్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, చంపాపేట నుంచి రాధ, పీర్జాదిగూడ నుంచి శ్రీ

శ్రీనివాస్, తర్వాత నేదునూరు కళ్యాణ్ చారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి, దోర్నాల బాలరాజ్ వనసలిపూర్ నుంచి, నల్గొండ జిల్లా నుంచి వరలక్ష్మి, కస్తూరి రాముడు చౌటుప్పల్ నుండి, జక్రన్పల్లి నిజామాబాద్ జిల్లా నుంచి వీరు అరుణ రాజేందర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, లీలా శ్రవంతి హైదరాబాద్ నుండి, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, విజయ్, సాయి కుమార్, ఆమె వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో మరి సరైన సమాధానం ఏంటి అంటే పర్యాటక వాహనాల కాలుష్యం వల్ల, అలాగే గ్లోబల్ వార్మింగ్ అయితే మరి చాలామంది వాతావరణ కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి పంపించారు. కానీ ఎస్పెషల్లీ పర్యాటక రంగం కాబట్టి చాలా వాహనాలు వస్తాయి కాబట్టి వాటి నుంచి వచ్చే పొగ ధూళి దానివల్ల మరి గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల అలా కరిగిపోతూ ఉందన్నమాట. సరే, మరొక ప్రశ్న వచ్చేస్తుంది. మనం ఉన్న సమయాన్ని వినియోగించుకుని పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇదే చివరి ప్రశ్న. ముందు సమాధానం పంపిన వాళ్ళే చదువుతాను, ఎందుకంటే పాట అయిపోయే లోపు

మీరు వింటున్న పాట ఆర్యా 2 సినిమా నుంచి. కునాల్ గాంజ్వాలా మేఘా పాడింది. వనమాలి రచనకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇంటర్వ్యూలో పంపించారు సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమారామని. విజయలక్ష్మి రాజేంద్ర ప్రసాద్ నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి ఆన్సర్ చేశారు. భూమిదేని లక్ష్మీనారాయణ అమనగుడి నుంచి, తర్వాత కస్తూరి రాముడు చౌటుపల్లి నుంచి, జగన్పల్లి నుంచి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యులు, చోడవరపురం దేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నిజాంపేట గణేష్ వేదవతి జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి, పుట్టపాక భవానీ వెంకట మధుకర్ నందిపేట నుంచి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు, పంతాడి శ్రీనివాసరావు మోరిపలం నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి వారి కుటుంబ సభ్యులు వీరు, నందిపేట నుంచి వెంకటేష్, పుట్టపక్క మిరియాల తిరుమలయ్య, నార్కట్పల్లి మండలం నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, కాలిఫోర్నియా యుఎస్ఏ నుంచి బాలకృష్ణ నర్సంపేట, తర్వాత వీరు చిలక నారాయణ సుయ, సెంట్రల్ బలరామ్ నిఖిల్ హరిణి సెంటర్ నుంచి వీరు సెంటర్ బోయిన్పల్లి నుండి ఆన్సర్ చేశారు. జపాన్ వీరు పానుగంటి రమేష్ గౌడ్, శరీలింగంపల్లి హైదరాబాద్ బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సురేష్ నేరెడ్మెట్ క్రాస్ రోడ్ నుంచి వీరు సరైన సమాధానం చేశారు. డబ్బుసేట్పల్లి బెల్లంపల్లి నుంచి కూడా వీరు వెంకన్న కూడా కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, దశగిరి సంధ్య పొద్దుటూరు నుంచి, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి, నేదునూరి కళ్యాణ్ చారి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి వీరు సరైన సమాధానం ఇన్ టైంలో పంపించారు. సరైన సమాధానం జపాన్. షోలో పార్టిసిపేట్ చేసి మిగిలిన శ్రోతలందరూ కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తర్వాత ఇదే విధంగా అన్ని షోలు వింటూ ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 2:15:56. ఇప్పుడు శక్తిశీల కార్యక్రమం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా 7 సార్లు చోటు దక్కించుకున్న ఒక టెక్ కంపెనీ సీఈఓ. భారతదేశంలో పెను ప్రమాదంలో ఉన్న వన్యప్రాణుల జాతులపై ఆన్ ది బ్రింక్ అనే ఎపిసోడ్ సిరీస్ నిర్మించిన ప్రతిభాశాలి ఆమె. గబిలాలు గరియాళ్లపై రూపొందించిన ఎపిసోడ్ గాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగాల 2 సార్లు జాతీయ అవార్డు పొందిన టెక్ దిగ్గజం ఆమె. సమాజానికి విశేషంగా చేసిన సేవకు గాను డీన్స్

డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్, సాప్నేర్ అవార్డులతో పాటు ఇంకా అనేక అవార్డులు అందుకున్న అపూర్వ విజేత ఆమె. ఇంతకీ ఎన్నో విజయాలు, ఎన్నో విజయ పరంపర సాగిస్తున్నటువంటి మరి ఆ శక్తిశీలి ఎవరు తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

శ్రీరామ గీతం అది. గానం దలేర్ మెహంది, చైత్ర పాడింది. చిత్రం రామ రామ కృష్ణ కృష్ణ మూవీలోంచి ఆ ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఒక మహిళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అత్యంత ప్రభావవంతమైనటువంటి మహిళలు అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఇది. నిజానికి ఈ ఎలా ఉంది అంటే వీళ్ళు చేస్తున్నటువంటి కృషి, వీళ్ళు సాధిస్తున్నటువంటి విజయాలు మిగతా వాళ్ళకి సవాళ్ళుగా కాకుండా అసలు మీరు అందుకోలేరు అన్నంతగా ఉందన్నమాట వీరు చేస్తున్నటువంటి సాహసం. 55 మిలియన్లకు పైగా డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగినటువంటి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ HCLT, దీనికి చైర్పర్సన్గా. అంతేకాకుండా దాని CSR బోర్డు కమిటీ కూడా చైర్పర్సన్గా ఉన్నటువంటి శక్తివంతమైన ఆ మహిళ పేరే రోష్ని నాదర్ మల్హోత్రా అనమాట. ఎన్నో విధుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థుల కోసం విద్యాజ్ఞాన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ మరి విద్యాదానం చేస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప మానవతా మూర్తి మల్హోత్రా గారు. మరి ఆమె జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత.

ఆదర్శ సినిమా కోసం బాబా సెహగల్ ప్రియా హేమేష్ పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాము. రోష్ని నాదర్ మల్హోత్రా సక్సెస్ స్టోరీ వింటున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో మనం తిరిగేటువంటి సమూహాన్ని, పెరిగిన వాతావరణాన్ని, చదివిన పాఠశాల కళాశాల నేర్పిన గురువులను, ప్రేరణ కలిగిన అంశాలను బట్టి మన జీవన ప్రయాణం ఉంటుంది. లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, మన ఉద్దేశాలు కూడా ఉంటాయి. అయితే అలాంటి వాతావరణంలో, గొప్ప వాతావరణంలో పెరిగారు కాబట్టి తన కుటుంబ వాతావరణం కూడా కంప్లీట్గా ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి తాను కూడా అదే రేంజ్లో, అంతకు మించి రేంజ్లో నిర్ణయాలు తీసుకున్నారు, లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అలా తన జైత్రయాత్ర చూస్తే మాత్రం అసాధారణాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి నేచర్, మేధాశక్తి, టాలెంట్, గొప్ప విషయాలు ఆమెలో ఉంటాయన్నమాట. సో మనం ఆమెలో ఉన్నటువంటి, ఆమె సాధించిన విజయాలను మనం పరిశీలిస్తూనే పడినటువంటి శ్రమను, ఎంచుకున్న మార్గాన్ని, వెళుతున్నటువంటి దారులను మనం చూడాలి. ఏ విధంగా అన్నింటినీ సమన్వయం చేస్తూ, అన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళింది ఒక మహిళగా అనేది మనం ఇక్కడ చూడాలి. ప్రోత్సాహాలు ఇవన్నీ ఉంటాయి, ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి, కానీ వీటన్నింటిని తట్టుకొని ఎదురొడ్డుతూ ముందుకు వెళ్ళటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. సో మరి అలాంటి మేధాశక్తి కలిగినటువంటి మన మల్హోత్ర గారు టెక్ కంపెనీకి చైర్పర్సన్గా ఉంటూనే ఎన్నో విభిన్న రంగాలను కూడా ప్రభావితం చేస్తున్నారంటే మరి మాటలా చెప్పండి. ఎస్, అందుకే మనం శక్తిశీల కార్యక్రమంలో ఈ గొప్ప వ్యక్తిని మనం గురించి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం పాట విన్న తర్వాత.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ మహర్షి సినిమా కోసం హేమచంద్ర విష్ణుప్రియ పాడింది. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో రోష్ని నాదర్ మల్హోత్రా గారి గురించి మనం వింటున్నాము. హెచ్సిఎల్టీ చైర్పర్సన్ వారు వన్యప్రాణులు వాటి సంరక్షణ పట్ల ఎనలేని ఆసక్తి రోష్ని గారికి. అందువల్ల 2018లో ది హ్యాబీ టాట్స్ ట్రస్ట్ని స్థాపించి కొందరిని భాగస్వాములుగా చేసుకుని మరి బ్యాలెన్స్డ్ పర్యావరణ వ్యవస్థలను సృష్టించాలని చెప్పేసి ఆమె సంకల్పించుకున్నారు. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సంరక్షించాలనే లక్ష్యంతో ఆ ఫౌండేషన్ పనిచేస్తూ ఉందన్నమాట. దాని ద్వారా అనేక రంగాలను చైతన్యపరుస్తూ యువకులను, యువతి యువకులను, అదేవిధంగా మధ్య వయసు వారిని, తర్వాత వివిధ సంస్థలను దాంట్లో భాగస్వాములు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయటం అనేది గొప్ప విషయం అన్నమాట. అంతేకాకుండా సహజమైనటువంటి ఆవాసాలను, అంటే ఆవాసాలు అంటే ఎక్కడైతే జంతువులు నివసిస్తుంటాయో ఆ జంతువులకు సంబంధించినటువంటి సహజమైనటువంటి నివాసాలు ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ, ఉదాహరణకు పాములు ఉన్నాయనుకోండి, పాములు హోల్స్, బొరియల్లు మాత్రమే రంధ్రాల్లో నివసిస్తూ ఉంటాయి కదా. అలాంటి సహజమైనటువంటి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, సహజమైనటువంటి ఆవాసాలను కూడా మనం రక్షించాలి, తద్వారా ఆ జీవజాతులు కూడా రక్షించబడతాయి అనే ఒక ఉద్దేశంతో ఆవాసాలను సంరక్షిస్తూ వాటికి కల్పిస్తూ సహజ సిద్ధమైనటువంటి జీవజాతులను కాపాడడానికి కూడా ఆమె నడిపించారంటే నిజంగా ఎంత దృక్పథం, ఎంత విశాలమైనటువంటి హృదయం. ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు వేరువేరు రంగాలను సమన్వయం చేస్తూ ఉన్నటువంటి పెద్ద కంపెనీ అది, అందులో ఎంప్లాయీస్, అదేవిధంగా ఇంకా వేరే రంగాలను కూడా మళ్ళీ నడుపుతూ ఉన్నారు, చైర్పర్సన్గా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్ నడుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అంటే మైండ్ ఎలా బహుముఖీనంగా వికసిస్తూ ఉందో ఆలోచించాలి. మనం ఒక పని చేయడానికే మనం రకరకాల ప్రతిసారి ఇలాగే మాట్లాడుకుంటాము, కానీ ఈ అంటే ఎంత ధైర్యం, తెగింపు ఎంత అది ఉండాలి. సో నిజంగా గ్రేట్ అన్నమాట. శక్తిశీలి కార్యక్రమంలో గొప్ప మహిళలు ఎంపవర్మెంట్ షో, అంటే మహిళల సాధికారతకు ప్రయత్నం చేసేటువంటి షో అన్నమాట ఇది. ఇందులో మరి గొప్ప మహిళల యొక్క జీవిత చరిత్రలు, వారు సాధిస్తున్నటువంటి విజయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా మీరు ప్రేరణ పొంది చైతన్యమయ్యి మీ జీవితంలో

కూడా మీ జీవితమే కాకుండా మనకు సంబంధించినటువంటి వాళ్లను మోటివేట్ చేయడానికి ఇది ఒక సోర్సుగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం అన్నమాట. మరింత సమాచారం అందిస్తాను ఈ పాట విన్న తర్వాత. మీరు వింటున్న పాట జాబిల్లి కోసం ఆకాశమల్లె సినిమా నుంచి, రాహుల్ సిప్పుల్ గంజి పాడిన సూపర్ హిట్ సాంగ్.

అందుకే ముఖ్యంగా ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం అందుకోవడం కూడా ఆమె ప్రతిభకు నిదర్శనం అన్నమాట. మరి 2024లో ఇలా ఆమె వరుస సక్సెస్తో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అనేక అవార్డ్స్ అందుకుంటున్నారు. అప్పటికే అంటే 2023 ఫోర్బ్స్ జాబితాలో వారు ప్రతి ఏటా ఒక జాబితాను ప్రకటిస్తారన్నమాట. అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళలు అనేది మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇంకా రకరకాల రంగాలకు సంబంధించినటువంటి మెరిట్ జాబితాను తీస్తారనమాట. ఎఫెక్టివ్ పర్సన్స్, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పేసి తీస్తూ ఉంటారు. అందులో వరుసగా 50 నుంచి 70 మధ్యలో వరుసగా 7 సార్లు స్థానాన్ని దక్కించుకోవడం అంటే నిజంగా ఎంత గొప్ప విషయం అండి. సో అంతటి శక్తివంతమైనటువంటి మహిళ మన రోషిణి గారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి కార్యక్రమంలో మనం రోష్ని మల్హోత్రా గారి సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాపార దాతృత్వ రంగాలలో ఆమె చేసినటువంటి విశేష కృషికి గుర్తింపుగా ఆమెకు మరి ఎన్నో గౌరవాలు, పురస్కారాలు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: కార్యక్రమంలో ఇందాక మీరు విన్న ఆ పాట జై శ్రీనివాస్ శ్రీరమ్య పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో రోష్ని మల్హోత్ర జీవిత విశేషాలు, అలాగే సక్సెస్ స్టోరీ, ప్రజలను ఎలా చైతన్యం చేస్తున్నారు, ఏ అంశాల పట్ల వారు రాణిస్తున్నారు అనే అంశాలు అవగాహన కోసం మనం కార్యక్రమం చేస్తున్నాము. శివనాథర్, కిరణ్ నాథర్ ఈ దంపతులకు జన్మించినటువంటి రోష్ని గారు మరి ఢిల్లీలోని వారి స్వస్థలంలో పెరిగారనమాట. ఢిల్లీలో వారి నాన్నగారు కూడా ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తన తండ్రి నడిచినటువంటి దారిలోనే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి రేడియో అండ్ టీవీ ఫిల్మ్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చదివి ఆ తర్వాత కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేసుకున్నారు. తండ్రి మంచి వ్యాపారవేత్త, అందరికీ పరిచయం ఉండడంతో వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆ సేవా లక్షణాలు రోష్ని గారికి రావడంతో మరి ఆమె కూడా ఆమె ఎంచుకున్నటువంటి రంగంలోనే కాకుండా విభిన్న రంగాల్లో కూడా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారన్నమాట రోష్ని గారు.

ఎవరు ఎన్ని చెప్పినా కూడా జీవితంలో రాణించాలంటే చదువు చాలా అవసరం. దానికి తగ్గ ప్రోత్సాహం అవసరం. చదువుకున్నాక ఎంచుకునే గోల్ కూడా చాలా చాలా ముఖ్యం. నవ్వులు, పువ్వులు, ఎంజాయ్మెంట్, ఫన్నీ, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నింటినీ ఎంకరేజ్ చేసినప్పటికీ చదువును విస్మరించామనుకోండి, జీవితం చీకటిమయమవుతుంది, అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల మనం ఏ పని చేయాల్సిన వయసులో ఆ పనికి ఎంకరేజ్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి, వెన్నంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతూ చేస్తూ ఉండాలి. వీటన్నిటి తర్వాత మనం ప్రతిరోజు శ్రమించాలి, శ్రమను నమ్ముకోవాలి. శ్రమతో ఫలితం వస్తుంది. ఫలితం పక్కనెడితే సోమరితనం మనకు దరిదాపుల్లో కూడా రాదనమాట. విజయాలు, అపజయాలు, ఒడిదుడుకులు, సవాళ్ళు, ఇవన్నీ కూడా జీవితంలో ఉంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళటమే మనిషి యొక్క పరమార్థం. మనిషిగా మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం చేయకుండా స్తబ్దుగా ఒక దగ్గర కూర్చోవటం అస్సలు కరెక్ట్ పని కాదు. అందువల్ల మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక జీవనదిలా, ఒక శక్తిలాగా, చోదక శక్తిలాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే కొంతమంది రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు, దేనికి సంబంధించిన సబ్జెక్ట్ దానికే అనమాట. సో వాటన్నిటికీ మూలమైనటువంటి, కేంద్రమైనటువంటి అంశం ఏంటంటే ఎడ్యుకేషన్. విజ్ఞాన సముపార్జన చాలా చాలా అవసరం. దాని ద్వారా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది కూడా చాలా అవసరం. విజయం అనేది ఊరికే రాదు, డబ్బులతో రాదు. తర్వాత జీవితం అనేది కూడా మనం బిల్డప్ చేసుకోవాలంటే ఒకదాని వల్ల సాధ్యపడదు. సో అన్ని యాంగిల్స్లో మనం అన్నింటినీ గ్యాదర్ చేస్తూ, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అనేక అంశాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో అలాంటి వ్యక్తులే ఇలా హిస్టరీలో, హిస్టరీ క్రియేట్ చేస్తుంటారు, హిస్టరీలో నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు, పేజీలు అలా అలా అలా తిరిగేసినప్పుడు మనకు కూడా ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. మనం చేయాల్సింది ఏంటి అనేది వస్తుంది. మన పక్క వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటి అని తెలుస్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది చెడు ఏది మంచి, ఈ విచక్షణ అనేది కూడా వస్తుంది. విశాలమైనటువంటి విజ్ఞానం కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇవాళ శక్తిశీల కార్యక్రమం. రోషిణి నాథర్ మల్హోత్రా గారి జీవిత సక్సెస్ స్టోరీ మనం విన్నాం కదా. ఇది ఇవాళ రోజు మనం తెలుసుకున్నటువంటి అంశం. మళ్ళీ ఒకరోజు మళ్ళీ మీ ముందుకు, మీ అశోక్. కృష్ణ సినిమా నుంచి ఉదిత్ నారాయణ పాడిన పాట సాధన సర్గంతో కలిసి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 3:43 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్.
1: బస్ కుచ్ పలోం కా ఇంతజార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనల అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజుకు వాయిదా పడ్డాయి. తిరిగి సోమవారం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం, కాక్రోజ్ జనతా పార్టీ మధ్య చర్చలు ముగిశాయి. ఇందులో భాగంగా కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీకుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లు ఉంచారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని, గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సమర్పించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బీఎల్ఏలు, బీఎల్ఓలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ఆదేశించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిని లాభాల బాటలో నడిపించడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా స్పోర్ట్స్ అకాడమీలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో ప్రవేశాల కోసం ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా యువజన క్రీడల అధికారి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో లోపాయికారు ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 తెచ్చుకుని ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, 24 గంటల కరెంటు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి ప్లాంట్లో 2 యూనిట్లు మూతపడ్డాయని, భద్రాద్రి ప్లాంట్లో 270 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల మధ్య ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు. ప్రతి ఇంట ప్రతిరోజు విరబూసే పాటల తోటలో మాటల మాలికలతో ఈ పూట మిమ్మల్నందరినీ అలరించడానికి మీ ఆర్జే నాగమణి మీ ముందుకు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ది షో చాయ్తో హాయ్ కబుర్లు.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టి

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మనం నైట్లోనే లైట్స్ వేసుకుంటామా అంటే లేదు, పగలు కూడా లైట్స్ వేసుకుంటున్నాము. కిటికీలు తలుపులు క్లోజ్ చేసేసుకుని మరి. దీనివల్ల పవర్ ఎంత వేస్ట్ అవుతోంది. సరే, పవర్ వేస్టేజ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వాడే ఎల్ఈడి బల్బ్స్ వలన మన ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? త్వరగా కళ్ళకి సైట్ రావడమే కాదు, అల్జిమర్స్ కూడా వస్తుందట. ప్రకృతి నుండి వచ్చే గాలి, సూర్యుడు ప్రసాదించే సహజమైన వెలుగుని మనం అస్సలు ఉపయోగించుకోవట్లేదు. న్యాచురల్గా వచ్చే వెలుతురులో ఉండటం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా అంటుంది ఒక అధ్యయనంలో తేలిన ఈ విషయం. అయితే మరి దీని గురించి మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.

0: बड़ा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: चेप्पुल संगति वच्चिंदि काबट्टि मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि। विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रत इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మరి ఈ అధ్యయనంలో తెలిసిన విషయం ఏంటంటే, రోజులో కనీసం ఒక అరగంట పాటైనా పగటిపూట వెలుతురులో గడపాలంట. అలా గడిపితే మతిమరుపు వచ్చే సమస్య చాలా వరకు తగ్గుతుందని చైనాలోని గ్వాంగ్జౌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో తెలిసింది. కేవలం ఇదొక్కటే కాదు, పగటి వెలుతురు నైట్ టైంలో మనలో మెలటోనిన్ హార్మోన్ని రిలీజ్ చేసి మంచి నిద్ర పట్టేటట్టు చేస్తుందని తెలుసుకున్నారట. సో ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మొబైల్స్ స్క్రీన్స్, ల్యాప్టాప్ స్క్రీన్స్ చూడటమో లేదంటే లైట్స్ వేసుకుని కూర్చోవడంతోనే రోజు మొత్తం గడిపేస్తున్నాం. అందుకని వీలైనంతగా పగటిపూట వెలుతురులోనే గడపాలి అంటున్నారు నిపుణులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అని చంద్రబోస్ గారు ఎంతో గొప్పగా రాశారు. మరి ఆ పాట వింటున్నంతసేపు మనం ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం. నిజమే కదా అనిపిస్తుంది. అంతే గొప్పగా మన ప్రకృతిని, అందులోని జీవులను 6 గజాల

చీరలు అద్భుతంగా ఆవిష్కరించారు ఒక చేనేత కార్మికుడు. ఆయన ఇప్పుడు జాతీయ పురస్కారానికి అర్హత సాధించారు. మరి ఆ జాతీయ పురస్కార గ్రహీత ఎవరో మనం మాట్లాడుకుందాం. ఛాయ్తో హాయ్ కబుర్లో స్టే ట్యూన్డ్.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక్క సినీ పరిశ్రమలో వారికే కాదు, ఏ రంగంలోనైనా సరే కాస్త సృజనాత్మకంగా ఏదైనా ప్రదర్శిస్తే చాలు ఆ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం జాతీయ పురస్కారాల్ని అందిస్తుంది. అందులో చేనేతంటే మన వారసత్వం, గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్ చేనేత కళాకారుడు గంజి వెంకటేష్కి 7 ఆగస్టున రాష్ట్రపతి భవన్లో నిర్వహించే 12వ జాతీయ చేనేత దినోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో అవార్డు రావటం అంటే మాటలు కాదు, దేశంలో ఎన్నో చోట్ల నుండి ఎంతో మంది వస్తారు. వారిలో టాలెంట్ ఉన్న వారికే ఇది దక్కుతుంది. 15 నెలలు శ్రమించి ఇళ్లు, గుర్రాలు, బాతులు, కుందేళ్లు, నీటిగుర్రం, చేపలు, పడవ, సీతాకోక చిలుకలు, పక్షులు ఈ చీరలో అందంగా ఒదిగిపోయేలా ఈ చీరని నేశారు. ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతి నుంచి సేకరించిన రంగుల్ని అద్ది మరీ ఈ ప్రకృతి చీరను ఇక్కత్ పద్ధతిలో తయారు చేశారు. మరి ఈ చీరతో అందరినీ అబ్బురపరుస్తున్న నేత కార్మికుడు వెంకటేష్కి దక్కిన అత్యున్నతమైన అరుదైన గౌరవం ఈ జాతీయ పురస్కారం.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. నేను మీ ఆర్జీ నాగమణి. దేవదాస్ సినిమాతో సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి లవర్ బాయ్గా తనకంటూ ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్న నటుడు రామ్ పోతినేని. అయితే ఇప్పుడు సరికొత్తగా దర్శకుడిగా కూడా మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా త్వరలో రాబోతోంది. ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ యాక్టర్ జాకీ షరాఫ్ నటిస్తున్నారు. రామ్ కెరీర్లోనే సవాల్తో కూడుకున్న వీరా అనే పాత్రలో ఈ సినిమా మరి ఆడియన్స్ ముందుకైతే త్వరలో రాబోతుంది.
1: శురియదమయ్యా,

एम जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఎస్ఎంఎస్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఏం ఎస్ఎంఎస్, ఎవరికి ఎస్ఎంఎస్ అంటారా? అలా ఎలా మర్చిపోతారు అసలు? మీరు గుర్తు చేసుకోండి. ఏంటి, గుర్తొచ్చిందా? ఎస్ఎంఎస్, అదేనండి, శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు గుర్తొచ్చింది కదా. సామాజిక మాధ్యమాల్లో, వార్తల్లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కరోనా 5th వేరియంట్ కేసుల గురించి వింటున్నాం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, ఇమ్యూనిటీని పెంచుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. గుర్తుంది కదా, ఎస్ఎంఎస్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సింహాచిత్ర నుండి మనో శ్రావణ భార్గవి గానం చేశారు. చంద్రబోస్ గీతానికి చక్ర సంగీతం.
1: ఆ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్పై అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వార్తల్లోని వివరాలు. పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలల కాలంలో అనేక కీలక చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. నిన్న రాత్రి ప్రసారమైన ఒక వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూసుకోవడం కోసం సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని తెలిపారు. పేపర్ లీకేజీలు చిన్న విషయమేమీ కాదని, ఇవి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఆవేదన కలిగిస్తాయని తెలిపారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఆయా శాఖలు రాత్రంతా శ్రమించి నిన్న అర్ధరాత్రి నాటికి ముసాయిదాను తనకు సమర్పించాయని చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ 2వ వారపు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును ఉభయ సభల్లో వీలైనంత త్వరగా ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ప్రధాన మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ సీయూఆర్ఈ కింద గృహ నిర్మాణాలకు అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. మొదటి విడతలో 17 నియోజకవర్గాల పరిధిలో 7,680 ప్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట సబ్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిలిపివేత వల్ల కరెంట్, నీటి సరఫరా దెబ్బతిన్నాయని తెలిపారు. నిలిచిపోయిన మిషన్ భగీరథ, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 20 లక్షల మందికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన 2,000 కోట్లకు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్లను కళాశాలలు నిలిపివేస్తున్నాయని, దీనివల్ల వారు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈరోజు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్నారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీతో సహా 17 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారని, విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని పేర్కొన్నారు.

అయితే విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు ఢిల్లీలో అరాచకాలు సృష్టించి పార్లమెంటుపై దాడికి కుట్ర చేశాయని బండి సంజయ్ మండిపడ్డారు. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసులు, జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం గతంలో యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయిందన్నారు. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజీనామా ఎవరైనా రాజీనామా చేశారంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలనలో అనేకసార్లు అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు చేశారు. పార్లమెంట్లో చర్చిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. విద్యార్థులపై పెట్టిన పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కె తారక రామారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్లో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూసుకోవాలని, బీఎల్ఓలు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి యాప్ ద్వారా వారి దరఖాస్తులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరిపల్లి మోహన్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సుగుణ నాయకత్వంలో జైనూర్, ఆసిఫాబాద్ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తూ ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని, అర్హులైన పౌరులు సమయానికి దరఖాస్తు చేసుకునేలా సహాయపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటి కొరత, భూగర్భ జలాలు తగ్గిపోతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని రైతుల పంటల మార్పిడి పద్దతులు పాటించాలని నల్గొండ మండల ప్రత్యేకాధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రమేష్ సూచించారు. వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి కంది, మినుము, పెసలు, నువ్వులు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపికల తేదీలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ జినుకాల శ్యామ్సుందర్ వెల్లడించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎంపికలు ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండలోని జీఎన్ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. బైరామల్గూడలోని హనుమాన్ గోశాలను బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం భారతీయ సంస్కృతిలో ఆవులకు విశిష్ట స్థానం ఉందన్నారు. రాష్టంలో పశువధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన బీఆర్ఎస్ ముందుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విబ్బీర్ల ఐలయ్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంపూర్తిగా ఉన్న మోత్కూరు, రాజన్నగూడెం రహదారి పనులు తనిఖీ చేశారు. తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరీల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, రెబ్, పోలీస్ నియామక పోటీ పరీక్షల కోసం రాష్టంలోని 12 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 125 రోజుల ఉచిత ఫౌండేషన్ కోచింగ్ ప్రోగ్రాంను అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20 లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు. కార్యక్రమంలో ముందుగా చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ గానం చేసిన పాట రెహమాన్ గీతానికి సంతోష్ నారాయణ్ సంగీతం. చిత్రం మా ఇంటి బంగారం

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కమిటీ కుర్రోళ్ళు. చిత్రంలోనిది పృథ్వీ హరీష్ గానం చేశారు. కృష్ణకాంత్ గీతానికి, అనూప్ దేవ్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ది ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మంగ్లీ కార్తిక్ పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతానికి గోపి సుందర్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌケなレンジェル。
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప 2 చిత్రం నుండి. శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదశ దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన ఈ పాట. చంద్రబోస్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: లేటెస్ట్ సూపర్ హిట్స్లో కొన్ని పాటలు విన్నారు. మరికొన్ని పాటల్ని 6 గంటల 50 నిమిషాలకు వినవచ్చు.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 40 నిమిషాలు. నీరాజనం శీర్షికన లమ్హే ప్రాయచిత కార్యక్రమం మీరిప్పుడు వింటారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. లేటెస్ట్ సూపర్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట 35 చిన్న కథ కాదు. పృథ్వీ హరీష్ పాడిన పాట వినబోతున్నారు. భరద్వాజ్ గాలి గీతానికి వివేక్ సాగత్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హిట్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ బచ్చన్ చిత్రానికి శ్రీరామచంద్ర, సమీర భరద్వాజ్ గానం చేశారు. భాస్కర్ భట్ల గీతానికి మిక్కిచి మేర్ సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

మధురిమ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్

0: రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు చివరిగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలోనిది. మెరివిన్ సోలమన్, సత్యయామిని గానం చేశారు. కృష్ణకాంత్ గీతానికి వివేక్, మెరివిన్ సంగీతం.
2: అహోరు ఇవెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
3: ఉండిపోదాం.
2: ఎలా? టైం అయిపోతుంది కదా.
3: ఆపేద్దాం.
2: అలా సినిమాల్లోనే అవుతుంది.
3: అయితే అక్కడికే వెళ్దాం.
2: ఏ హీరో అలా ఎలా?
3: ఓ హీరోయిన్ ఇలా.

లేటెస్ట్ సూపర్ హిట్స్ మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గం

0: నేతలతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గతరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे बातचीत चली. सरकार की ओर से मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
2: డిమాండ్స్ హై 3, ఉన్మే సే 2 డిమాండ్ కాంపెన్సేషన్ ఆర్ ఎఫ్ఐఆర్ కా విత్డ్రాల్ ఆర్ సావరిన్ గ్యారెంటీ, ఉన్మే సర్కార్ పాజిటివ్.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు, వస్తువులు, సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్ట్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
3: ఆంధ్రా ఆర్ కర్ణాటక జోడనే వాళ్ళే బహుత్ ఇంపార్టెంట్ ఇకనామిక్ కారిడోర్ మే రైల్వే కి 3rd ఆర్ 4th లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయ తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయ స్కీమ్ అప్రూవ్ హుయి హై ఆర్ కెమికల్ భీ సెమీ కండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయ తరికే సే సోచనా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఈయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి

ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్, రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్టపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అణిచివేత, నిర్బంధాలను ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్, రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. కొద్ది క్షణాల్లో ఆరోగ్య జీవనం, కరోనరీ హార్ట్ డిజీస్ ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కొరోనరీ హార్ట్ డిసీజ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పలమూరి ప్రణీత్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ప్రణీత్ గారు.
1: నమస్తే సార్.
0: ఈ కొరోనరీ హార్ట్ డిసీజ్ అని దేన్ని అంటారండి?
1: గుండెకి రక్త సరఫరా అందించే రక్తనాళాలని కొరోనరీ ఆర్టరీస్ అంటాము. ఈ కొరోనరీ ఆర్టరీస్ లో ఏదైనా ఇబ్బంది ఉండి గుండెకి అందాల్సిన రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే దాన్ని కొరోనరీ హార్ట్ డిసీజ్ అని అంటాం. కామన్ గా మనం వాడుక భాషలో అనే ఈ హార్ట్ అటాక్ ఆర్ బ్లాకేజెస్ అనే వాడుక భాషలో ఏదైతే చూస్తామో ఇవన్నీ కొరోనరీ హార్ట్ డిసీజ్ కింద వస్తుంటాయి.
0: డాక్టర్ గారు, ఈ కొరోనరీ హార్ట్ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏంటంటే,
1: కొరోనరీ హార్ట్ డిసీజ్ లో ముఖ్యంగా మనం చూసుకునేది రక్త సరఫరాలో బ్లాకేజెస్ రావడము, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అండ్ కొన్నిసార్లు పుట్టుకతోనే కొరోనరీ ఆర్టరీస్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, లేదా ఫామ్ అయ్యాయి వాటి అపీరెన్స్ కానీ వాటి స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే అది కూడా ఒక ప్రాబ్లం కావచ్చు. అవన్నీ చాలా రేర్గా చూస్తుంటాము, బట్ మెజారిటీగా చూసే ప్రాబ్లమ్స్ అన్ని కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఏజ్ లో చూసేవి, బ్లాకేజెస్ రావడం, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ పేరుకుపోయి రక్త సరఫరాకి అడ్డు పుట్టి ఆ రక్త సరఫరా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. వీటిని కొరోనరీ ఆర్టరీ డిజీజ్ గా మేజర్ గా చూస్తూ ఉంటాం.
0: శరీరం పైన మనకి ఏదైనా సమస్య వస్తే కంటికి కనబడుతుంది డాక్టర్ గారు, కానీ హార్ట్ సంబంధించిన సమస్య ఉంది అని తెలుసుకోవడం ఎలా?
1: మన బాడీలో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు బాడీ సంకేతాలు ఇస్తుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే సింప్టమ్స్ అనేవి ఆ వ్యక్తికి కనిపిస్తూ ఉంటాయి. ఆ సింప్టమ్స్ కి తగ్గట్టు అనుమానం పెరుగుతుంది. అండ్ అనుమానం తీర్చడానికి మనం పరీక్షలు చేసి జబ్బు నిర్ధారించడం, దానికి తగ్గట్టు వైద్యం చేయడం. సో సింప్టమ్స్ గమనించాల్సిన అవసరం ఉంది.
0: ఏ రకమైన సింప్టమ్స్ చూసి మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి లేదంటే డాక్టర్ దగ్గరికి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి?
1: హార్ట్ డిసీజెస్ కి సంబంధించిన సింప్టమ్స్ అనేవి ముఖ్యంగా 5. ఒకటి చెస్ట్ పెయిన్, సో ఛాతీలో నొప్పి వస్తే అది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు. సెకండ్ ఆయాసం, బ్రీదింగ్ డిఫికల్టీ. థర్డ్ సింకోప్, అంటే కలిదిరిగి పడిపోవడం. ఫోర్త్ పాల్పిటేషన్స్, గుండె దడ రావడం. ఫిఫ్త్ ఈజీ ఫెటిగబిలిటీ, అంటే అలసట, మనం పని చేయలేకపోవడం, అలసట ఉండడం. ఈ 5 హార్ట్ రిలేటెడ్ సింప్టమ్స్ కి కార్డినల్ సింప్టమ్స్ అని అంటాం. సో ఇలాంటి సింప్టమ్స్ అయితే ఒకటి లేదా రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అనుమానం మనకి ఉంటుంది.
0: మీరు అన్నట్టు ఈ కొరోనరీలు అంటే రక్తానికి గుండెకి సరఫరా చేసే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ గానీ ప్లేగ్ గానీ ఫామ్ కావడానికి అది ఒక రోజులో కాదు కదా డాక్టర్ గారు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్? అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు ఇంట్లో ఉండే పైప్ లైన్లలో గనక ఏ విధంగా అయితే రస్ట్ జమ అయిపోయి చెత్త నిండిపోతుందో అలా మెల్లిమెల్లిగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది.
1: అవునండి, పర్ఫెక్ట్.
0: అంటే ఇది దీనికి కారణం మన జీవన శైలిలో ఉండే మార్పుల వల్లే జరిగింది వచ్చంటారా, లేదంటే మన డే టు డే రొటీన్ లో ఏ చేస్తే ఇలా జరుగుతుంది అంటారు, అంటే ఏ తప్పు వల్ల ఇలాంటి పరిస్థితి రావచ్చు అంటారు?
1: అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ అండి. ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ వెజల్స్

0: ఏవైతే ఎలాస్టిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఏజ్ తో పాటు ఆ ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ఆ ఎలాస్టిసిటీ కోల్పోవడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ గానీ ఈ ప్లాక్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. దాంతోపాటు అదనంగా రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు, లైక్ బీపీ కంట్రోల్లో లేనప్పుడు కానీ, డయాబెటీస్ ఉండి అది కంట్రోల్లో లేనప్పుడు, స్మోకింగ్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది, ప్రెసిపిటేట్ అవుతుంది, అండ్ తొందరగానే ఈ బ్లాకేజెస్ రావడము, తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
1: సామాన్యంగా ఒక నానుడి వింటుంటాము, తింటే ఆయాసము, తినకపోతే నీరసం అని. మీరు చెప్పిన ఈ 5 సింప్టమ్స్ లో ఒకటి ఆయాసం చెప్పారు, ఒకటి తొందరగా నీరసపడిపోవడం చెప్పారు. అయితే ఇలా తిన్న తర్వాత కూడా ఆయాసపడే వాళ్ళు ఉన్నారు, చెస్ట్ పెయిన్ వచ్చే వాళ్ళు ఉన్నారు, గుండెకు సంబంధించిందా కాదా అని ఎలా నిర్ధారించుకోవాలంటారు? ఏ పారామీటర్ మీద మనం నిర్ధారించుకోవాలంటారు?
0: ఎక్కువగా తిన్నప్పుడు ఉండే భుక్తాయాసం అనేది సెపరేట్ ప్రాబ్లము, అలాగే తిన్న తర్వాత ఆయాసం ఇబ్బంది పడ్డము హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం అరగాలి అంటే ఆ వేగులకి కూడా రక్త సరఫరా పెరగాల్సిన అవసరం ఉంది. రక్త సరఫరా పెరిగినప్పుడు గుండె ఆ రక్త సరఫరాని పెంచాలి, గుండె మీద అదనంగా భారం పడుతుంది. ఒకవేళ గుండె పనితీరు సరిగ్గా లేకపోతే, ఈ ఎక్స్ట్రా డిమాండ్ ఏదైతే మనం గుండెకి పెట్టామో, గుండె సరిగ్గా లేకపోతే కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకున్నాక ఆయాసం వస్తే కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అలా తరచూ ఉంది, ఇబ్బంది పెడుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ ప్రాబ్లమ్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అండ్ ఈక్వల్లీ ప్రాబ్లం పెరిగి పెద్దకుండా ముందే ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
1: సింకోపి అన్నారు డాక్టర్ గారు, అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉందంటారు?
0: సో సింకోప్ ఎసెన్షియల్లీ చెప్పడం ఏంటంటే, కాసేపటి వరకు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందలేదు, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందలేదు కాబట్టి మనిషి అన్కాన్షియస్ అయ్యి పడిపోయాడు. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అందించాల్సిన బాధ్యత హార్ట్ది. సో హార్ట్ పనితీరులో ప్రాబ్లం ఉండి అది కాసేపు పనిచేయలేదు అండ్ బ్రెయిన్కి అందించాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వకపోతే అన్కాన్షియస్ అయిపోయారు. కొరనరీ ఆర్టరీ డిజీజ్ వల్ల కూడా అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంది, సింకోప్ అయ్యే అవకాశం ఉంది. సివియర్ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సింకోప్ వచ్చే అవకాశం ఉంది, అలాగే రిథమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 3 హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనిషి అన్కాన్షియస్ అయ్యి సింకోప్ వచ్చే అవకాశం ఉంది, వీటిని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది.
1: అలాంటి సింకోపి లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు పక్కనే ఉన్నవాళ్ళు ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలంటారు?
0: ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్ ని మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, అంటే ఏమైనా డేంజర్ సిచ్యువేషన్ ఉంటే దాని నుంచి పక్కన పెట్టాలి. లేదైనా ఫైర్ లాగా ఏదైనా ఉంది, వాటర్ సిచ్యువేషన్, డ్రౌనింగ్ లాంటివి ఉంటే ముందు సేఫ్ జోన్ లో ముందు పేషెంట్ ని షిఫ్ట్ చేయాలి. సింకోప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ లిమిటింగ్ ఏ ఉంటుంది, అంటే ఒక 2 నిమిషాల పాటు మనిషి నార్మల్ గా కాన్షియస్ అయిపోతారు. ఒకవేళ అలాగే అన్కాన్షియస్ గా ఉంటే దెన్ బై స్టాండర్డ్ సిపిఆర్, కార్డియోపల్మరీ రిసస్టేషన్ చేసి పేషెంట్ని రిసస్టేట్ చేయడానికి ట్రై చేయాలి అండ్ 108 లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కాల్ చేయాలి. యూజువల్లీ సిపిఆర్ చేయడం ద్వారా ఆ మనిషి ప్రాణాన్ని మనం నిలబెట్టే అవకాశం ఉంది, అండ్ ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ తీసుకుంటే వాళ్ళు ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి ఈక్వల్లీ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఎప్పుడైనా ఫంక్షన్స్లలో కానీ కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది.
0: అవునండి.
1: ఆ గ్యాస్ ప్రాబ్లం కూడా దాదాపు సిమిలర్గా హార్ట్ పెయిన్ లాగే ఉంటుంది అంటారు.
0: అవునండి.
1: అది ఎంతవరకు నిజమో, దాన్ని ఎలా మనం డిస్క్రిమినేట్ చేయాలంటారు?
0: ఈ మాట వాస్తవమేనండి. హార్ట్ అటాక్తో వచ్చే చెస్ట్ పెయిన్ కానీ, గ్యాస్తో వచ్చే సో కాల్డ్ చెస్ట్ పెయిన్ కానీ, రెండు ఒకలాగే ఉండే అవకాశం ఉంది. సుమారు 30% మంది ఏదైతే గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటారో అది హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంది. చాలా మంది మిస్ అవుతారు, కొందరు ఎండోస్కోపీ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, తీరా చూస్తే అది యాక్చువల్లీ హార్ట్ అటాక్. చెస్ట్ పెయిన్ అనేది గ్యాస్ రిలేటెడ్ పెయినా లేదా హార్ట్ రిలేటెడ్ పెయినా చెప్పడం కొన్నిసార్లు కష్టమే, కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వల్ల వీటిని డిఫరెన్షియేట్ చేసే అవకాశం ఉంది. యూజువల్లీ హార్ట్ రిలేటెడ్ ఉండే చెస్ట్ పెయిన్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది, అండ్ 2 భుజాల్లోనూ వెళ్ళచ్చు. లెఫ్ట్ లోనే వెళ్తుంది అని కాదు, ఒక్కోసారి రైట్ లో కూడా వెళ్లే అవకాశం ఉంది, ఒక్కోసారి దవడల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అసోసియేటెడ్ సింప్టమ్స్ అంటాము, ఏదైనా అనీజీగా ఫీల్ అవ్వడము, చెమటలు పట్టడము, ఆయాసం రావడము, దడ లాంటివి ఉంటే హార్ట్ రిలేటెడ్ ఉండే అవకాశం ఉంది. రిలేషన్షిప్ విత్ ఎగ్జర్షన్, అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు, నడిచినప్పుడు, ఏదైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా ఏదైనా బరువు మోస్తున్నప్పుడు, అలా ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ అవడం, రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం తగ్గిపోవడం. కొన్నిసార్లు సార్బిట్రేట్ అనే టాబ్లెట్ తీసుకుంటారు, అలా టాబ్లెట్ తీసుకుని రిలీఫ్ వస్తే కూడా అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ ఉండే అవకాశం ఉంది. గ్యాస్ రిలేటెడ్ పెయిన్ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇంటేక్, అంటే ఏదైనా ఆహారం తీసుకున్నట్టు లేదా ఏదైనా మసాలా లాంటి ఫుడ్ తీసుకోవడము, స్పైసీ ఫుడ్ తీసుకోవడం అప్పుడు ఎక్కువ అవడం, లేదా కొన్నిసార్లు ఎంటీ ఫుడ్, ఉపవాసాలు చేసాము, ఫాస్టింగ్ చేసాము అలాంటప్పుడు ఎగ్రివేట్ అవ్వడం. ఎసిడిటీ రిలేటెడ్ టాబ్లెట్స్, మన గ్యాస్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు

0: రిలీఫ్ రావడం. యూజువల్లీ 30 మినిట్స్ ఆర్ అబౌవ్ డిస్కంఫర్ట్ అలాగే ఉంది అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ అండ్ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం తక్కువ. ఇవన్నీ చేస్తున్నా కూడా కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అనుమానం ఎక్కువ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కో లేదా హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోమని చెప్తుంటాము. ఈసీజీ తీసుకుని అది నార్మల్ గా ఉంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం మనం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ని మనం రూల్ అవుట్ చేసినట్టు లెక్క.
1: సో ఒక ఈసీజీ టెస్ట్ చేయించుకున్నట్లయితే అది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా అని ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది.
0: 90% ఆఫ్ ద టైం మనం రూల్ అవుట్ చేసే అవకాశం ఉంది.
1: అలా కాకుండా ఒకవేళ హార్ట్ ప్రాబ్లమే అయ్యి ఉంటే గనక ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం అంటే.
0: అవునండి, బికాస్ హార్ట్ అటాక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సమయం చాలా ఇంపార్టెంట్. సమయం గడిచే కొద్దీ హార్ట్ కి డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ డ్యామేజ్ అన్ఫార్చునేట్లీ పర్మనెంట్ అయిపోతుంది. సో హార్ట్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కోసము టైం ఇంపార్టెంట్, డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్, అలాగే ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మిస్ చేయకూడదు. వీలైనంత ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ద్వారా మనం పేషెంట్ ని ట్రీట్ చేయడం, ఆ మజిల్ డ్యామేజ్ అవ్వకుండా మనం హెల్ప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
1: మెడికల్ ఎమర్జెన్సీ నాకేం కాదు అన్న ధీమాతో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఒక ఈసీజీతో దాన్ని రూల్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉందంటారు.
0: అవునండి.
1: అంతేగాని నిర్లక్ష్యం చేసే కొద్దు మనం సేవ్ చేసుకోవాల్సిన టైం పోగొట్టుకున్న వాళ్ళు మొత్తం గోల్డెన్ పీరియడ్ విల్ బి లాస్ట్.
0: ఎస్ అండి.
1: ప్రస్తుతం ఉండే సాంకేతిక నిపుణత వల్ల ఈ హార్ట్ ట్రీట్మెంట్ కానీ సర్జరీస్ కానీ ఇంకా సులభతరం అయినాయంటారా?
0: అవునండి. సో సాధారణంగా హార్ట్ ప్రాబ్లం ఆర్ హార్ట్ డిజీజ్ ఉండగానే అందరికీ స్టెంట్ చేయాలి లేదా సర్జరీ చేయాలి అనేది కామన్ గా చూస్తూ ఉన్న అపోహ. ఇది వాస్తవానికి కరెక్ట్ కాదు. హార్ట్ డిజీజ్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్ లో అగైన్ ఈ బ్లాకేజెస్ ఒకవేళ వస్తే ఆ క్లినికల్ ప్రెజెంటేషన్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ట్రీట్మెంట్ సెపరేట్ గా ఉంటుంది, అలాగే అవుట్ పేషెంట్ లో పేషెంట్ వచ్చి చెస్ట్ పెయిన్ ఆయాసం ఉంది అని స్టేబుల్ గా ఉన్న పేషెంట్స్ కు ఉన్న ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. హార్ట్ అటాక్ అనేది ఎమర్జెన్సీ కాబట్టి ఈక్వల్లీ థింగ్స్ అనేవి రష్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్ ఫాస్ట్ గా మనం ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంది. యాంజియోగ్రామ్ కానివ్వండి, స్టెంటింగ్ కానీ ఇమీడియట్ గా చేయడం అవుతుంది. వర్సెస్ ఒక వ్యక్తి నార్మల్ గా నడుచుకుంటూ ఓపీకి వచ్చి అడ్మిట్ అయిన వ్యక్తికి డిఫరెంట్ గానే ఉంటుంది. సివియారిటీని మనం డిఫైన్ చేయాలి. అండ్ ఫస్ట్ ట్రీట్మెంట్ మెడిసిన్స్. మెడిసిన్స్ వాడినప్పుడు ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పేషెంట్స్ కి మందులే సరిపోతాయి. అదనంగా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. మందులు వాడాము, మందులు వాడిన తర్వాత కూడా మన సాటిస్ఫాక్షన్ కి తగ్గట్టు సింప్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు, ఇబ్బంది ఇంకా అలాగే ఉంది అన్నప్పుడు ఆ ఇబ్బంది తగ్గించాలి అనే ఉద్దేశంతో అదనంగా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. లైక్ యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజెస్ తీవ్రత ఎంతవరకు ఉంది అండ్ ఆ సింప్టమ్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉందా లేదా అనేది చూడడం. మందులు సరిపోవడం లేదు అన్నప్పుడు అదనంగా మనం స్టెంట్ చేయడం గానీ బైపాస్ చేయడం గానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాంజియోప్లాస్టీ గానీ బైపాస్ గానీ టెక్నాలజీ ద్వారా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. కొన్నిసార్లు కాల్షియం డిపాజిట్ అయిపోతుంది బ్లడ్ వెజల్స్ లో, వీటిని ఇదివరకు అందరికీ సర్జరీ పంపించే వాళ్ళం. ఇప్పుడు సర్జరీ లేకుండానే స్టెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే స్టెంట్స్ విధానంలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇవి బెటర్ గా పనిచేసే తీరుంది. సర్జికల్ ఫీల్డ్ లో కూడా అలాగే అడ్వాన్సెస్ వచ్చాయి. మొత్తం ఛాతీ మొత్తం కొయ్యకుండా మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అనేవి వచ్చాయి. హాస్పిటల్ స్టే తగ్గుతుంది, పేషెంట్ తొందరగా రికవర్ అవుతుంటారు. ఇప్పుడు వాల్వ్ కూడా సర్జరీ లేకుండా ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ పద్ధతితో ఎలా అయితే స్టెంట్ చేస్తున్నామో అదే పద్ధతితో వాల్వ్ కూడా మనం రీప్లేస్ చేస్తాం. ఈ రోజు చూస్తే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అండ్ పేషెంట్ కంఫర్ట్ ని మనం దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో పేషెంట్ కంఫర్టే ప్రయారిటీగా చూస్తున్నాం అండ్ మినిమం డిస్కంఫర్ట్ తో పేషెంట్ కి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హెల్త్ అనేది ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆ వ్యక్తి ముందు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అది ఉట్టి డాక్టర్ మీదనే లేదా ఇంకెవరి మీదో ఆ రెస్పాన్సిబిలిటీ చేయకుండా ముందుగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రాబ్లం రావడానికి ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే అన్కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. సో ముందుగా మనం రిస్క్ ఫ్యాక్టర్సే రాకుండా మనం జాగ్రత్త పడాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్, మన ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహార నియమాలు అలాగే ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం, ఇవి చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ వస్తే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేయడం అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేయడం. సో ప్రాబ్లం ఉంటే కరెక్టే, బాధగానే ఉంటుంది, బట్ ఆ యాక్సెప్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తే ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ప్రాబ్లం అన్ఫార్చునేట్లీ వచ్చినా అప్పుడైనా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి స్టెంటింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అంతా అయిపోయింది అని అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. సో అలా అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం

0: ఉంది. ప్రాబ్లమ్ని పెరిగి పెద్దగా అవ్వకుండా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. డిజీజ్ వచ్చినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ట్రీట్మెంట్ పద్ధతితోటి సర్వైవల్ని కూడా మనం పొడిగించే అవకాశం ఉంది, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఏంటంటే ఒక టీమ్ ఎఫర్ట్ లాగా మనం దీన్ని చూడాలి. సో రెస్పాన్సిబిలిటీ బోత్ పేషెంట్ సైడ్ నుంచి ఉంటుంది, అలాగే డాక్టర్ సైడ్ నుంచి ఉంటుంది.
1: ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్ని కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే సమస్య బారిన పడము. ఒకవేళ సమస్య అన్ఫార్చునేట్లీ వచ్చినట్లయితే నిష్ణాతులైన డాక్టర్ సలహా మేరకు వైద్యం తీసుకొని పీరియాడికల్గా రివ్యూస్ తీసుకున్నట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలాగే ఉంటుంది, ఉన్నంతకాలం హాయిగా బతికే అవకాశం ఉందంటారు.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేసండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం కరోనరీ హార్ట్ డిసీజ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీతి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పాటతో ప్రయాణం మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చలి చిత్రంలో బాంబే జయశ్రీ గానం చేసిన పాట. భువనచంద్ర గీతం, హారిస్ జీరా సంగీతం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆనందం చిత్ర నుండి. మల్లికార్జున్ సుమంగళి గానం చేశారు. సరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 7:45. 8 గంటల వరకు పాటతో ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట సుబ్బు చిత్రంలోనూ కేకే పాడారు. సుద్దాల అశోక్ తేజ గీతానికి మణిశర్మ సంగీతం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
6: ఈ రోజు రాత్రి 8:05 ప్రసారమయ్యే మీట్ ద స్టార్ కార్యక్రమంలో శ్రీ కమల్ కిరణ్ గారితో శ్రీమతి నిహారా కానేటి గారు జరిపిన సంభాషణ వింటారు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి FM వివిధ భారతి 102.8 MHz.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: పాటతో ప్రయాణంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట SP బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడారు. కులశేఖర్ గీతానికి మణిశర్మ సంగీతం, చిత్రం టక్కర్ దొంగ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆర్య చిత్రంలోనిది. రంజిత్ మాలతి గానం చేశారు. వెటరి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: పాటతో ప్రయాణం మీరింతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు అవుతుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలో భద్రతకే అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, వ్యయం 1.20 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. మానవ తప్పిదాలను తగ్గించేందుకు స్టేషన్లు, లెవెల్ క్రాసింగ్ల వద్ద నూతన ఇంటర్లాకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య జరిగిన గంటన్నర చర్చల్లో 3 ప్రధాన డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం, విద్యార్థులపై కేసుల ఎత్తివేతపై రేపు మధ్యాహ్నంలోగా చర్యలు తీసుకోవాలని సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ కేంద్రానికి గడువు విధించారు.

నీట్ పేపర్ లీకేజీ అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు సీబీఐ 17 మందిని అరెస్ట్ చేసిందని చెప్పారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ఇచ్చామన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో నివాస ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల స్థలాలను తీసుకుని ఆ శాఖలకు వేరే చోట కేటాయించాలని సూచించారు. టీజేఎస్ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల కొనసాగింపు, నిర్వహణకు సంబంధించి అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి యజమానులు ఎటువంటి అభద్రతాభావానికి గురికావలసిన అవసరం లేదని పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో ఎవరూ పాల్గొనవద్దంటూ జేఎన్యూ యాజమాన్యం అడ్వైజరీ జారీ చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:05. కొద్ది క్షణాల్లో మీట్ ద స్టార్. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో శ్రీ కమల్ కిరణ్ గారితో శ్రీమతి నిహారా కానేటి జరిపిన సంభాషణ వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి హైదరాబాద్ శ్రోతలకి మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మీట్ ద స్టార్ ప్రోగ్రామ్ లో ఐ హావ్ అ ఫోటోగ్రఫీ స్టార్. ఫోటోగ్రఫీలో తన ప్యాషన్ గా ఫోటోగ్రఫీని సెలెక్ట్ చేసుకుని తన ప్రొఫెషన్ ని వదిలేసి ఫోటోగ్రఫీ సైడ్ వచ్చి అందులో ఇష్టంగా చేసిన పని చాలా ఈజీగా ఉంటుంది అంటారు కదా, లేదు అందులో చాలా ఛాలెంజెస్ కూడా ఎదుర్కొని ఈ రోజు చాలా మంచి సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా ఫేమస్ అయ్యారు. లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా. ఐ బ్రింగ్ బిఫోర్ యూ మిస్టర్ కమల్ కిరణ్.
3: థ్యాంక్ యూ
2: కమల్ కిరణ్ గారు. హౌ ఆర్ యూ?
3: గుడ్, హౌ ఆర్ యూ?
2: బాగున్నానండి, నేను బాగున్నాను. సో ఒక 14 ఏళ్ల క్రితం అనుకుంటా మనం రేడియోలో మాట్లాడుకున్నాం మీ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అ ఫోటోగ్రాఫర్. అప్పుడు ఎందుకు మాట్లాడుకున్నావు అంటే అంత మంచి కెరీర్ ఎందుకు వదిలేసి ఫోటోగ్రఫీ సైడ్ వెళ్తున్నారు అని స్టార్ట్ చేసాం, ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. అండ్ ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ ఫోటోగ్రాఫర్ గా మళ్ళీ మీట్ ద స్టార్ కార్యక్రమం ద్వారా వివిధ భారతి శ్రోతలకి మరోసారి పరిచయం చేయబోతున్నాను. సో మా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్.
3: థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ లైక్ ఎ ప్రివిలేజ్.
2: థ్యాంక్ యూ కమల్ కిరణ్.
3: థ్యాంక్ యూ. ఇది నా ఏం చెప్పాలో తెలీదు, బట్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ హియర్ మీ ముందు ఇప్పుడు కూర్చోండి. ఇట్స్ ఆల్ ఐ థింక్ రిటన్ స్టార్టింగ్ అండ్ దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. ఇట్స్ లైక్
2: ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మీకు, ఇప్పుడే చాలా అకంప్లిష్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అన్నిటికంటే ముందు ఫోటోగ్రాఫర్స్ చాలా మందిని మనం పరిచయం చేశాము మా శ్రోతలకి, అవార్డులు రివార్డులు తెచ్చుకున్న ఫోటోగ్రాఫర్స్ అందరిలోనూ ఏదో పర్స్పెక్టివ్ కనిపిస్తుంది, ఏదో కొత్తదనం కనిపిస్తుంది. మీ ఫొటోస్ చూస్తే మాత్రం చాలా క్రియేటివిటీ కనిపిస్తుంది కమల్. ఏ ఒక్క ఫోటో అంటే ఒక పెళ్లికి తీసిన ఫొటోస్ ఇదే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఇంకొక కపుల్ తోటి తీస్తాను అన్నట్టుగా తీయరు మీరు.
3: థ్యాంక్ యూ.
2: ఏదో కొత్త

0: గానే కనిపిస్తుంది. సో అది సిగ్నేచర్ కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు.
1: థ్యాంక్ యూ.
0: అసలు ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు?
1: అప్పుడు 14 ఇయర్స్ బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు మేబీ ఇది చెప్పానో చెప్పలేదో నాకు గుర్తులేదు, బట్ ఇంట్రెస్ట్ జస్ట్ హ్యాపెండ్. సో మై డాడ్ యూస్ టు క్లిక్ పిక్చర్స్, అక్కడి నుంచి వచ్చింది అని నేను కొంచెం అనుకుంటాను. ఆఫ్టర్ మై MBA అయిపోయిన తర్వాత ఐ జాయింట్ అ కంపెనీ ఇన్ దుబాయ్. దేర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ పీపుల్, నేను పనిచేసేది వాళ్ళకి, నేను చాలా మాట్లాడేవాడిని. ఐ వాజ్ అ వెల్త్ మేనేజర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో. వాళ్ళతో వెళ్ళి టైం ఇన్వెస్ట్ చేసి మాట్లాడిన తర్వాత, వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ అవుట్పుట్ 1 ఇయర్ లో వస్తుందా, 5 ఇయర్స్ లో వస్తుందా, 10 ఇయర్స్ లో వస్తుందా, నేను చెప్పిన వాళ్ళు గెయిన్ చేస్తారు, కానీ ఎప్పుడు చేస్తారో నాకు తెలిసేది కాదు. ఆ గెయిన్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా అవ్వలేదా, వాళ్ళ ఇమోషన్ ఏంటి నాకు తెలిసేది. సో అది మైండ్ లో, బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎప్పుడు ఉండేది, నేను చేసిన పని వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేరా నాకు తెలిసేది కాదు. నేను దాని ముందు స్విస్రీ అనే కంపెనీలో కూడా పనిచేశాను. నేను చాలా కష్టపడి చాలా ఇమోషన్స్ పెట్టి పనిచేసేవాడిని, బికాస్ ఇట్ వాజ్ అ రీఇన్సూరెన్స్ కంపెనీ. ఎవరికైనా ఏమన్నా అయితే అది, అండ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ అ ఫ్రెంచ్ బేస్డ్ కంట్రీస్ అనమాట, అల్జీరియా, తునీసియా. సో నేను పనిచేసేది వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను చేసేవాడిని, శాలరీ తీసుకునేవాడిని, అంతే. దేర్ వాజ్ నో ఎమోషనల్ కనెక్ట్ లేదు. అది ఎప్పుడు నా మైండ్ లో ఉండేది. దెన్ బ్యాంకర్ అయిన తర్వాత ఓకే, క్లయింట్స్ ని కలుస్తున్నా, కానీ నేను చేసిన పని, నా కష్టార్జితం వాళ్ళకి 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత తెలిసేది. అండ్ దెన్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ దెన్ ఐ క్విట్ మై జాబ్, ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా, అండ్ ఏమన్నా చెయ్యాలి అని ఉండేది ఆన్ మై ఓన్. ఇంకా MBA చేశాను కదా, అది ఉంటది కదా యంగ్ బ్లడ్ అప్పుడులో, డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అండ్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. రాహుల్ అని నా బెస్ట్ ఫ్రెండ్, హీ వెంట్ టు US అప్పుడు, అండ్ హీ గాట్ మీ, ఐ టోల్డ్, హీ వాజ్ గెటింగ్ సమ్ సెకండ్ హ్యాండ్ కెమెరా ఫర్ అ వెరీ గుడ్ ప్రైస్, ఆర్ వన్ ఆఫ్ హిస్ కొలీగ్ వాజ్ సెల్లింగ్, సరే తీసుకొని వచ్చేసాయి చేద్దాము ఆ కెమెరాతో. అప్పుడే నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నాను, ఐ వాజ్ యాక్టింగ్. వన్ ఆఫ్ మై అదర్ బెస్ట్ ఫ్రెండ్ ఆదర్శ్ అనేసి, మీకు అప్పుడు చెప్పాను షార్ట్ ఫిలిం చేసాము మిస్కన్సెప్షన్ అనేసి. సో అప్పుడు అదే టైంలో మేము చేస్తున్నాం కూడా. సో నేను అన్నాను షార్ట్ ఫిలిం కూడా చేస్తున్నాను, పిక్చర్స్ క్లిక్ చేయొచ్చు, కొంచెం వీడియోలు కూడా తీయచ్చు మేబీ ఈ కెమెరాలో, తీసుకొని రా అన్నాను. సో దట్ ఆ షార్ట్ ఫిలిం చేయడము, ఈ
0: కెమెరా,
1: యు రిమెంబర్,
0: నాకు గుర్తుంది
1: ఇన్సెప్షన్ మీరు చూసి అర్థం కాకపోతే, మా మిస్కన్సెప్షన్ చూస్తే మీకు ఇన్సెప్షన్ అర్థం అవుతుంది.
0: మిస్కన్సెప్షన్ అయితే లేదు కదా?
1: లేదు లేదు, అస్సలు కాదు. ఇట్స్ అ వెరీ గుడ్ స్పూఫ్ ఆన్ ఇన్సెప్షన్. అది తెచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ క్లికింగ్, అండ్ సడన్ గా క్లిక్ చేస్తే ఆ పిక్చర్స్ చూసి వాళ్ళు వావ్ నాకు పంపిస్తారా అండం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఊరికేనే. అండ్ దెన్ అదే మీకు అప్పుడు కూడా చెప్పాను, ఇది ఇట్స్ బీన్ అ లాంగ్ స్టోరీ. Like every school or college where I go, if I have to give an intro, I tell this. అప్పుడే ఫేస్బుక్ కూడా స్టార్ట్ అయింది. సో అందరూ ప్రాజెక్ట్ 365 స్టార్ట్ చేశారు. సో మా చెల్లి కూడా ప్రాజెక్ట్ అందరు స్టార్ట్ చేస్తున్నారన్న, నువ్వు కూడా ఒక ప్రాజెక్ట్ 365 చేశావు, అది ఒక 7-8 డేస్ లో స్టాప్ కూడా అయిపోయింది. కానీ కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ అనే పేజ్ మాత్రం
0: ఉండిపోయింది,
1: పెట్టాం. దాని తర్వాత తీస్తుంటే మా చెల్లి వాళ్ళ జూనియర్ ఒక అమ్మాయి, షీ సా 2-3 పిక్చర్స్ చూసి, షీ వాజ్ లైక్, కమల్ ని పిక్చర్స్ చూశాను కొన్ని బాగున్నాయి, మా అక్క ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ చేస్తారా. నేను ఫోటోగ్రాఫర్ కాదు, నేను ఏదో షార్ట్ ఫిలిం అప్పుడు ఫొటోస్ తీసాను, ప్రాజెక్ట్ 365 తీసాను, అట్లేం లేదు. కాదు కాదు, చాలా యూ హ్యావ్ అ వెరీ నైస్ ఐ ఫర్ డీటెయిల్ అని, స్వాతి అనమాట ఈ అమ్మాయి పేరు. సో వాళ్ళ అక్క పేరు గౌతమి. లక్కీగా సరే అన్నాను, బికాస్ జూనియర్, ఐ నో హర్, సరే ఐ డోంట్ నో. వాళ్ళ అక్క వాజ్ కమింగ్ ఫ్రమ్ US, సో వాళ్ళ అక్క ఎవరో తెలీదు, ఏం తెలీదు. వెళ్ళాను ఎంగేజ్మెంట్ రోజు. ట్రస్ట్ మీ, నేను గ్రేట్ ఫోటోగ్రాఫరే కాదు అప్పుడు, కాదు అసలు, నేను జస్ట్ ఫొటోస్ ఆ కెమెరా లెన్స్ తోటి తీస్తాను. నేను కొంచెం క్రియేటివిటీతో పైన నుంచి తీయడము, వాళ్ళ కజిన్స్ తోటి ఫ్లవర్స్ వేయడము, అండ్ ఇంకొక వైరల్ అయిన పిక్చర్ ఏమో మేకప్ చేసేటప్పుడు బ్రైట్ చూసుకోవడానికి ఒక మిర్రర్ ఉంటుంది. సో షీ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్, అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐ డింట్ హ్యావ్ స్పేస్ ముందు స్పేస్ లేదు అనేసి వెనకకి వెళ్ళి మిర్రర్ షాట్ తీసాను. అది ఎందుకు, నేను ఒక పెద్ద

0: మణిరత్నం సార్ ఫ్యాన్. సరే, మిర్రర్ కూడా ఉంటుంది ఫ్రేమ్లో. నాకు మణి సార్ ఫ్యాన్ కాబట్టి అది తీసాను. అంతే, ఆ 4-5 పిక్చర్లు ఫేస్బుక్లో పెట్టగానే వైరల్ అయిపోయి, ఆ బ్రైడ్ వాళ్ళ జూనియర్ ఒక అమ్మాయి వాళ్ళ ఫియాన్సేకి చెప్పి, ఐ వాంట్ కమల్ కిరణ్ ఓన్లీ అంట. నేను ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు, ఏం చేయలేదు, కమల్ కిరణే ఫోటోగ్రఫీలా కావాలి అన్నారు. సో వాళ్ళ ఫియాన్సే వాజ్ ఇన్ ద ఆర్మీ. ఆ అబ్బాయి కాశ్మీర్ నుంచి కాల్ చేశాడు నాకు, చేసి మై ఫియాన్సే వాంట్స్ యూ టు క్లిక్ అవర్ వెడ్డింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఎ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అండ్ కాదు, వాళ్ళ సీనియర్ ఫొటోస్ చూసిందంట గౌతమిది, చాలా బాగున్నాయంట, అట్లాంటి పిక్చర్స్ కావాలంట. ఓకే, ఐ కాంట్ సే నో టు ఆర్మీ మ్యాన్. ఐ వాజ్ లైక్, ఓకే, ఐఎమ్ నాట్ ఎ ఫోటోగ్రాఫర్, ఐఎమ్ టెలింగ్ యూ రైట్ నౌ.
1: అప్పటికే మీరు బ్యాంకర్ గా పనిచేస్తున్నారా?
0: ఐ కేమ్ బ్యాక్.
1: ఓకే, వచ్చేసారు.
0: ఐ జస్ట్ కేమ్ బ్యాక్ టు ఇది అండ్ ఐ వాస్ లుకింగ్ అట్ థింగ్స్ టు డూ. షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఐ డిడ్ థియేటర్ మా ఫ్రెండ్ తోటి, అన్ని. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ వాట్ టు డూ,
1: ఏం చేయాలని ఆలోచిస్తూ
0: ఆలోచిస్తున్నాను. అండ్ ఈ గ్యాప్ లో నాకు ఒక ఉద్యోగం కూడా వచ్చేసింది, స్విస్రీ లాంటిది ఇంకో రీ ఇన్సూరెన్స్ కంపెనీలో, ఫ్లాగ్ స్టోన్ లో. ఐ డింట్ వాంట్ టు బి అన్ఎంప్లాయిడ్ యాజ్ సచ్. సో అది పని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇది రాగానే ఈ అబ్బాయి వాజ్ లైక్, నీకు పే కూడా చేస్తాను, డబ్బులు కూడా ఇస్తావా? ఓకే, అనేసి తీసాను. అవి కూడా బాగా వచ్చాయి. దెన్ ఈ బ్రైడ్ వాళ్ళ స్కూల్ జూనియర్ ఎవరు, ఆ అబ్బాయి కూడా వాజ్ లైక్ ఈ పిక్చర్సే కావాలి అని. అండ్ దట్ టైమ్ ఈ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనే పేరు అయినా ఎవరికి తెలియదు ఇంకా.
1: అవును, రైట్,
0: నోబడీ న్యూ 2011 and 12 దట్ there will be another photographer who will be there and document a wedding. So
1: candid photography ledu, wedding photography anedi kuda as such
0: ledu. Aa abbayemo nen ee pelliki oka event ki oka amount teeskunanu. Ee abbayi events anni ayipoyin tarvata ఎంత ఇవ్వాలి అని అడిగాడు. వీ డింట్ టాక్ అబౌట్ మనీ బికాస్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఫర్ మనీ దెన్. ఒక ఎక్స్ అమౌంట్ అని చెప్పాను. సో హీ వాజ్ లైక్, అయ్యో ఇంత కాస్ట్లీయా, ఇంత అవుతుందని అనుకోలేదు, అది ఇది అని. హీ బేసికలీ థాట్ ఐ టోల్డ్ దిస్ ఎక్స్ అమౌంట్ ఫర్ ఈచ్ ఈవెంట్ ఫర్ అండ్ హీ యాక్చువల్లీ గేవ్. ఐ డిడ్ సమ్ 7 or 8 ఈవెంట్స్, ఐ యాక్చువల్లీ టోల్డ్ దట్
1: మల్టిప్లైడ్ బై 7 or 8 ఇచ్చేసారా?
0: ఇచ్చేసారు. ఐ టోల్డ్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్ టుగెదర్ అంత. I was like, oh my god, so there is money in this. And then
1: appadu meeloni investment banker bayitu vachadu.
0: I was a wealth manager. Okay, I did study but I wanted to be an investment banker. So yeah, I invested right. And then intikelli nen wedding photographer avutanante, like ippude manam maatladukunnattu ma daddy pellilki elli photo lu isthava type oka idi. But he was always promoting me as a he never said anything no to me ఎప్పుడు ఎక్కడ. సో ఏం అనలేదు. అండ్ మామ్ ఆల్సో డిడ్ సే ఎనీథింగ్. మై సిస్టర్ వాజ్ ఆల్ కీన్ అబౌట్ ఇట్. ఐ వాజ్ లైక్, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాను, 4 years బెంగళూరులో పనిచేశాను, MBA కూడా చేశాను. MBA చేసిన తర్వాత దుబాయ్లో కూడా 1 year పనిచేశాను. అంటే ఇవన్నీ తర్వాత నాకు ఒక 6 months ఇవ్వండి, అవ్వకపోతే ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ ఐ ఎమ్ షూర్ నాకు ఇంకో ఉద్యోగం అయితే వస్తుంది, హైదరాబాద్ లో అయినా ఎక్కడైనా. యూ డోంట్ వరీ, గివ్ మీ 6 months, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అంటే ఓకే నో ప్రాబ్లం అన్నారు. అండ్ దెన్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్, అవర్ ఇంటర్వ్యూ హ్యాపెండ్, ఐ వాజ్ ఆన్ మ్యాగజీన్స్, ఐ వాజ్ ఇన్ UNI, ఐ వాజ్ ఇన్ వావ్, ఐ
1: డిడ్ సోషల్ మీడియా,
0: ఎవ్రీవేర్
1: పిక్చర్స్ అన్ని వైరల్ అయిపోయాయి, పేజ్ వైరల్ అయిపోయింది. అప్పుడు ఇంకా అది ఫేస్బుక్ జమానా, ఇన్స్టాగ్రామ్ రాలేదు
0: ఇంకా. 6 months everything changed. Like politicians called me, I have done the some
1: of billboard meeda kuda mee photo vachindi naaku.
0: That was a gift from one of my very favorite auntie భవాని గారు అనేసి. సో మై బెస్ట్ ఫ్రెండ్స్ మామ్.
1: సో ఇవన్నీ కూడా ఇట్స్ అ జర్నీ కదా కమల్ కిరణ్. బట్ ఇదంతా కూడా మీరు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మొదలైంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత. బట్ కమల్ కిరణ్ యాజ్ ఎ చైల్డ్,
0: ఓకే, ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్,
1: పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా?
0: ఐ హావ్ ఎ వెరీ నైస్ ఆన్సర్ ఫర్ దిస్. యాక్చువల్లీ అందరూ ఫ్రమ్ స్కూలింగ్, ఆర్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీచర్స్ ఫర్ సిఏ బీకామ్ ఈజ్ అ ప్రొఫెసర్
1: ఓకే చార్టర్డ్ అకౌంటెంట్స్ కి టీచర్స్
0: హీ టీచర్స్ ఫర్ బీకామ్ ఎంకామ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ 2-3 సబ్జెక్ట్స్ ఇన్ సిఏ

0: Okay.
1: There'll be accountancy, all the accountancy subjects
0: Okay.
1: of CA he teaches.
0: Okay.
1: So he had a lot of students who are pursuing for CA come to him
0: Okay.
1: for these. There'll be around 10 subjects, I think. My dad will get angry that I don't even remember or don't even know what subjects or what are there in CA.
0: అకౌంటెన్సీకి సంబంధించినవి
1: Ah,
0: అనుకుందాం.
1: అవి నేర్పిస్తారు. సో చిన్నప్పటి నుంచి నాకు ఒక క్లారిటీ మా డాడీ చెప్పేసి ఉన్నట్టున్నారు నా మైండ్లో, నేను సీఏ అవుతాను అనేసి
0: ఓకే.
1: అని చెప్పారు. నేనేం డిసైడ్ కాలే. సో మనం నా జనరేషన్లో 80s 90s ఎవ్రీబడి ఎంఎస్ ఇన్ యుఎస్, ఇంజనీర్, డాక్టర్. ఐ స్టిల్ రిమెంబర్ మీరు అడిగినట్టు ఈ క్వశ్చన్, 7th 8th స్టాండర్డ్లో టీచర్స్ పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అంటే 80% ఆఫ్ మై క్లాస్మేట్స్ ఇంజనీర్. వాళ్ళకి క్లారిటీ ఉండింది, ఐఐటి రాస్తారంట 9th 10th తర్వాత. అప్పుడు రామయ్య కోచింగ్
0: అవును
1: ఉండేది
0: అవును,
1: కదా,
0: చుక్కా
1: ఐఐటి
0: రామయ్య గారిది.
1: ఐఐటి రామయ్య కోచింగ్. 30 40 మెంబర్స్ యూస్ ఆర్ స్టార్టెడ్ గోయింగ్ 7th 8th కల్లా. 9th 10th ఐఐటి రామయ్య కోచింగ్ లో సీట్ కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళు.
0: అవును.
1: ఓకేనా? దెన్ మిగతా వాళ్ళు డాక్టర్స్ అవ్వాలి అనేసి. ఇద్దరు ముగ్గురు అడ్వొకేట్స్. నేను ఒక్కడిని ఉండేవాడిని, నాకు ఇది చేయను. బేసికలీ సైన్సెస్ కదా ఇవన్నీ, ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్.
0: అవును.
1: నాకు, నేను చెప్పేవాడిని కాదు. ఇంకా నేను సీఏ అవుతానో అవ్వనో నాకే తెలియదు, నేను ఎందుకు చెప్పాలి అనేసి ఏం చెప్పే, ఐ డోంట్ నో అని అనేవాడిని అంతే. ఐ హ్యాడ్ లిటిల్ క్లారిటీ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఎవర్. ఐ వాంటెడ్ టు బి రిచ్, ఐ వాంటెడ్ టు మేక్ మనీ, దట్ వాజ్ వన్ థింగ్, ఇట్ వాజ్ దేర్. అయితే స్లామ్ బుక్స్ లో కూడా రాసేవాడిని.
0: అప్పట్లో స్లామ్ బుక్స్
1: స్లామ్
0: ఉండేవి.
1: బుక్స్ ఉండేవి, బై దిస్ ఏజ్ మేక్ సో మచ్ మనీ అండ్ బయో మర్సిడీస్ బెన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బయోమర్క్ అని రాసి పెట్టుకుని అంతే. ఐ నెవర్ మేనిఫెస్టెడ్ ఆర్ ఎనీథింగ్ దట్ దిస్ విల్ హ్యాపెన్, మేబీ ఇట్స్ ఆల్ మేనిఫెస్టేషన్. దాని తర్వాత ఇంటర్మీడియట్లో ఆబ్వియస్లీ మా మమ్మీ ఏం చేసిందంటే, ఇంటర్మీడియట్లో ఏం జోష్ వచ్చిందో తెలియదు, గంగారామ్స్ బుక్ ఉండేది బుక్ షాప్, మీకు తెలుసా, క్లాక్ టవర్ దగ్గర. అక్కడ హైదరాబాద్లో మంచి బుక్ స్టోర్స్ ఉండేవి ముందు, ఇప్పుడు లేవు, ఐఎమ్ సాడ్ అబౌట్ ఇట్. బెంగళూరు ముంబై స్టిల్ హ్యావ్ ఓల్డ్ నైస్ బుక్ స్టోర్స్. గంగారాంలో ఎంబీఏ అని, హౌ టు క్రాక్ క్యాట్ అని ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఎప్పుడో కొనిచ్చారు, అదొకటి ఊరికేనే. ఎందుకు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మ్యాథ్స్ కోసం, అండ్ క్యాట్ వాజ్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐ థింక్ ఈవెన్ టిల్ టుడే ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎనీబడి, టఫెస్ట్. సో అది చదువుకోవడానికే పెట్టింది, అదొకటి. అండ్ సెకండ్ మై డాడ్ వాంటెడ్ మీ టు డూ సిఏ, సో అది అందుకే ఎంఈసి తీసుకున్నా. మ్యాథ్స్
0: ఐ వాస్ కామర్స్
1: గుడ్ ఎట్ మ్యాథ్స్. అండ్ వన్ సూపర్ టర్నింగ్ స్టోరీ, మా మమ్మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఫ్రెంచ్ తీసుకుంది అప్పుడు. సో నేను క్యాల్ పబ్లిక్ స్కూల్ అని స్కూల్ జాయిన్ అయినప్పుడు నేను హిందీలో తెలుగులో చాలా వీక్, మీకు అర్థమైపోయి ఉంటది, మధ్య మధ్యలో నేను ఇంగ్లీషే మాట్లాడుతున్నాను, తెలుగు హిందీ చాలా కష్టమయ్యేది నాకు. క్యాల్ పబ్లిక్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఉండేది. ఆ ప్రిన్సిపల్ వాజ్ అ ఫ్రెంచ్ ఇది అనమాట, టీచర్ అండ్ ఎవ్రీథింగ్. దే అలౌడ్ ఫ్రెంచ్ టు బి అ పార్ట్ ఆఫ్, ఫ్రెంచ్ ప్లేడ్ అ మేజర్ రోల్, ఐ టెల్ యూ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. సో అది తీసుకున్నప్పుడు ఫ్రెంచ్ అలియన్స్ ఫ్రాన్సెస్ లో నేర్చుకునేవాడిని, ఏంటి 100 లెవెల్ 200 లెవెల్ అవన్నీ ఉండేవి. అప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవడం మొదలు పెట్టి 10th స్టాండర్డ్ కల్లా ఏ లెవెల్ కి రీచ్ అయ్యానంటే ఐ కుడ్ టీచ్ ఫ్రెంచ్. ఇంటర్మీడియట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ట్యూషన్ తీసుకునే వాళ్ళు.
0: ఓకే.
1: సో ఇంటర్మీడియట్ లో కూడా ఫ్రెంచ్ తీసుకున్నాను. ఐ వాజ్ అ బిలో యావరేజ్ యావరేజ్ కిడ్ ఎట్ స్టడీస్, కానీ ఫ్రెంచ్ ఒక్కటి మాత్రం 100 on 100 వచ్చేది, కాలేజ్ టాపర్,
0: ఇంటర్మీడియట్
1: అది వచ్చేసింది అంతే. ఐ స్టడీడ్ అ లాట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో, 100 లెవెల్లో నేర్చుకునేదే ఉండేది. నేను 600 లెవెల్ వరకు వెళ్ళిపోయాను అప్పటికే. మా మమ్మీ నాకు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం ఒక కోచింగ్ కి పంపించేది, అండ్ సైనిక్ అక్కడ దానివల్ల మ్యాథ్స్ వచ్చింది బాగా, అలియాన్స్ కి పంపించేది ఫ్రెంచ్ వచ్చింది బాగా, ఈ రెండే బాగోచ్చు. ఆ రెండిట్లో టాపర్ అయ్యాను ఇంటర్మీడియట్ లో. అప్పుడు కొంచెం తెలుసుకున్నారు, ఓ కమల్ టాపర్ అని, అంతే మ్యాథ్స్. డిగ్రీ కూడా ఐ వాజ్ ఫుల్ బీకామ్ ఆనర్స్ లో చేశాను భవన్స్ లోనే, అక్కడ కూడా యావరేజ్ స్టూడెంట్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ లో మళ్ళీ కాలేజ్ టాపర్, పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ భవన్స్ లో భవనోత్సవ్

0: అని ఒక ఇదైంది. అప్పుడు మా ఇంగ్లీష్ మ్యామ్ వాళ్ళు అందరూ ఏవేవో పనులు చేస్తున్నారు, నాకు మాత్రం షీ వాజ్ లైక్ కెన్ యూ డూ దిస్ వర్క్ గోయింగ్ అండ్ గెటింగ్ భవనోత్సవ్ గురించి డెక్కన్ క్రానికల్లో, హిందూలో, వార్తలో, ఈనాడు న్యూస్ పేపర్స్ లో ఇవాళ అయినది ఇవాళ ఇచ్చేసేయాలి, రేపు పొద్దున న్యూస్ పేపర్ లో రావాలి ప్రెస్ నోట్ లాగా, కెన్ యూ డూ ఇట్? అంటే ఓకే మ్యామ్ అన్నాను. అండ్ నాకు ఎవరైనా పనిస్తే నేను చాలా పద్ధతిగా చేసేస్తా. అండ్ ఆల్సో ఇన్వైట్ చేయాలి డిఫరెంట్ కాలేజెస్ కెళ్ళి అనేసి. సో ప్లస్ ఐ వాజ్ కాలేజ్ స్టూడెంట్ కదా, ఇంకో కాలేజెస్ కెళ్ళొచ్చు, బంక్ కొట్టకుండా మనకి అటెండెన్స్ కూడా ఇస్తారు, ఇంకో కాలేజ్కి వెళ్ళి ఇన్వైట్ చేయాలి. నేను చాలా పద్ధతిగా 2 వీక్స్ అట్లీస్ట్ ఒక 10-15 కాలేజెస్కి వెళ్ళి నాకు తెలియకుండా ఐ బ్రాట్ అరౌండ్ 500 to 1000 స్టూడెంట్స్. అండ్ ఇట్ వాస్ ద ఫస్ట్ భవనోత్సవ్. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని అందరికి బ్రోషర్స్ పంచి చెప్పాను మా కాలేజ్ ఇక్కడ ఉంది, సైనిక్పూర్ లో ఉండేది. ఆల్ కాలేజెస్ యూస్ టు బీ ఇన్ సికింద్రాబాద్ ఓన్లీ. ఆ కాలేజెస్ అన్నిటికి వెళ్ళి తీసుకొని వచ్చాను స్టూడెంట్స్. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఈ ఇంగ్లీష్ లెక్చరర్ ప్రెస్ నోట్ ఇవ్వగానే డెక్కన్ క్రానికల్కి వెళ్ళేవాడిని, హిందూకి వెళ్ళేవాడిని, వార్తకి వెళ్ళేవాడిని, ఈనాడుకి వెళ్ళేవాడిని, అందరికి ఇచ్చేవాడిని ఫోటోస్. మధ్యలో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటోస్ వీ హ్యాడ్ టు గెట్ ద ఫోటోస్ రెడీ బై 4 o'clock అండ్ గో అండ్ గివ్ దెమ్ బై 7 or 8. అండ్ నెక్స్ట్ డే పేపర్లు వచ్చేది. ఆల్ 3 డేస్ కవరేజ్,
1: అన్ని కవర్ చేసి.
0: లాస్ట్ డే ఆఫ్ భవనోత్సవ్ లో ఇంగ్లీష్ మ్యామ్ వాస్ టెలింగ్ వన్ లైన్, సో ఐ వాంట్ టు ప్లీజ్ ఐ వాంట్ హిమ్ టు కమ్ ఆన్ స్టేజ్ టు ద గై సర్లా మ్యామ్ అనేసి, టు ద గై హూ హ్యాస్ హిస్ హెడ్ ఫర్మ్ ఆన్ హిస్ షోల్డర్స్, కమల్ కిరణ్. నేను ఎవరి గురించో మాట్లాడుతున్నా, సడన్గా కమల్ కిరణ్ అనగానే ఐ వాజ్ లైక్ వాట్? అండ్ ఐ వెంట్ అండ్ షీ అప్రిషియేటెడ్ మీ ఇంకో 1-2 లైన్స్ నా గురించి. దట్స్ వెన్ ఐ రియలైజ్ సరే నేను ఇట్లాంటివి కూడా చేయగలుగుతాను. ఐ డిడ్ నో, తెలియకుండానే చేశాను. నా మొత్తం లైఫ్ ఇవాల్టి వరకు చూస్తే నేను ఇది చేస్తాను అనుకోని వెళ్ళి చేసినవి ఏం కావు. To tell you one of the lowest this thing, even post COVID 2022 appudu September, October, November lo there were no events. I was thinking salary il pay cheyali, rent pay cheyali and everything. Suddenly I get 4-5 events and then everything is sorted. Even when I'm at the low, it's like somebody protecting me.
1: అయితే కమల్, మీరు చిన్నప్పుడు అసలు ఏం చేయాలి అన్నది కాంక్రీట్ గా ఆలోచించకపోయినా మీ పేరెంట్స్ మీకోసం ఏదో చెప్పారు అని అనుకున్నారు, బట్ ఇప్పుడు మీకోసం దే హ్యాడ్ సమ్ విషెస్ అని అనుకున్నాము. ఈ ఇంటర్వ్యూని ఇంకా ముందుకు తీసుకెళ్లే ముందు ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీకు నచ్చిన పాటలు కూడా
0: వినిపిస్తామన్నమాట.
1: సో చెప్పండి ఏ పాట వింటారు ఇప్పుడు?
0: సడన్ గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే
1: ఓకే, లాస్ట్ లో లిస్ట్ ఇవ్వండి, నేను జస్ట్ లీడ్ ఇచ్చేసి వదిలేస్తాను. ఇప్పుడు ఒక పాట విందాం.

0: క్వశ్చన్. ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఎవరు అంటే వాళ్ళం ఫోటోలు తీస్తున్నాము, వాటిలో ఫిల్టర్స్ వచ్చినాయి. ఫిల్టర్సే కాకుండా ఏఐ వచ్చేసింది, ఎడిటింగ్
1: ఏమన్నా చేయొచ్చు ఇప్పుడు,
0: ఏమన్నా చేయొచ్చు. కానీ ఈ రోజుకి కూడా ఒక అంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక ఫోటో తీసిన దానికి, ఒక ప్రొఫెషనల్ ఫోటో తీసిన దానికి డెఫినెట్ గా తేడా ఉంటుంది.
1: ఉంటుంది 100%
0: తేడా ఉంటుంది. ఏఐ జనరేట్ చేసినా గానీ నేనైతే చూసి చెప్పగలను ఏఐ
1: ఫోటోనా మనం తీసిన
0: ఫోటోనా. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కి ఎడిటింగ్ ఎంత సహాయపడుతుంది ఆ ఫోటోని మెరుగులు దిద్దడానికి?
1: ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేము తీసేది రా ఫార్మాట్ లో తీస్తాం. టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే 000లోనే తీస్తాం. సాచ్యురేషన్ అయినా, వైబ్రెన్స్ అయినా, బ్రైట్నెస్ అయినా, న్యూట్రల్, జీరో. మేము దాన్ని లైట్ రూమ్ లో కేసుకున్న తర్వాత అన్ని. ఇప్పుడు మీరు ఫోన్ లో తీసే ఫోటో ఇస్ అది రాలో తీసినా కూడా జేపెగ్ లోనే సేవ్ అవుతుంది.
0: అవును,
1: సరేనా? జేపెగ్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎడిటెడ్ ఇమేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ రా ఇమేజ్. అంటే మీరు వేసుకున్న ఎల్లో కలర్ అయినా రెడ్ కలర్ అయినా, ఎల్లో కలర్ ని అది ఎల్లో చేసేసి ఇస్తుంది చూపించడానికి, బాగుందా బాలేదా,
0: కొంచెం యాంప్లిఫై చేస్తుందా,
1: చేసేస్తుంది డైరెక్ట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎవ్రీ పిక్చర్ రా లో తీస్తే అది చాలా గ్రే షేడ్ లోనే వస్తుంది. వీడియో అయినా ఫోటో అయినా గ్రే షేడ్ లో, దాని తర్వాతనే మనకి కావాల్సినట్టు ఎంత వరకు ఎల్లో కరెక్ట్, ఎల్లో నిజంగా ఎల్లో ఎంత, నిజంగా రెడ్ ఎంత అని కలర్ కరెక్ట్ చేసుకునే ఇస్తాం మేము.
0: అలా వచ్చిన ఫొటోస్ లో ఎడిటింగ్ కనిపిస్తుంది కానీ ఒరిజినాలిటీ కూడా కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది.
1: ఆ అబ్బాయి ఇప్పుడు లైఫ్ హాస్ చేంజ్డ్ అలాట్. ముందు 70s 80s 90s 2000s లాగా 10 ఇయర్స్ కో 5 ఇయర్స్ కో చేంజ్ అవ్వలేదు కదా. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ లో 2020 నుంచే ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఏఐ ఇమేజ్ కి రియల్ ఇమేజ్ కి డిఫరెన్స్ చెప్పగలుగుతారు, కానీ ఒక అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కి ఎక్కువ డిఫరెన్స్ ఏం చెప్పలేరు, ఎక్సెప్ట్ ఫర్ ఒక వర్స్ట్ సిచ్యుయేషన్ లో.
0: అంటే
1: చాలా మంది ఉన్నారు, లైట్స్ లేవు, ఏదో చెయ్యాలి, ఒకటే క్రాకర్. సే ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ షూట్, నిన్న ఒక షూట్ చేశాను, ఒక సైడ్ నుంచి ఒకటి వస్తుంది. ఆ అమ్మాయి అబ్బాయిని ఏ యాంగిల్లో నుంచో పెడితే వాళ్ళ వెనకాల ఒక్క కరెక్ట్ గా ఆ రాకెట్ వెళ్ళి బర్స్ట్ అవుతే లైట్ వాళ్ళ ఫేసెస్ వెనకాల వస్తే ఎక్కడి నుంచోవాలి, నేను ఎక్కడి నుంచి తీయాలి అని, అది మాత్రం మనం చేయగలుగుతాం
0: ప్రొఫెషనల్ గా.
1: దట్ బాయ్ హూ హెస్ స్టార్టెడ్ ఆఫ్, హూ ఇస్ అన్ అమెచ్యూర్, ఇట్ విల్ టేక్ టైమ్. నేను అమెచ్యూర్ గానే స్టార్ట్ చేశాను కదా,
0: అదే అడగబోతున్నాను.
1: ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్.
0: ఆ 14 ఇయర్స్ బ్యాక్ మీరు ఇదంతా ఎలా నేర్చుకున్నారు, దట్ ఈస్ మై క్వశ్చన్.
1: సో ఆ ఏకలవ్య శిష్యుడు అంటారు కదా, నేను పెద్ద మనీశ్వర్ ఫ్యాన్ కదా. సో మూవీస్ చూసేవాడిని,
0: సినిమాల్ని ఆ యాంగిల్లో చూసేవాళ్ళ, క్రియేటివ్ యాంగిల్లో
1: అప్పటి వరకు చూసేవాడిని కాదు, దాని తర్వాత చూడడం మొదలు పెట్టా. ఎక్కడ చూసినా సి ఫర్ ఎవ్రీ క్రియేటివ్ ఇమేజ్ దేర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్.
0: అవును.
1: సో మనీశ్వర్ కూడా ఎక్కడో చూసుంటారు, ఎవ్రీ ఆర్టిస్ట్ ఎక్కడో చూసుంటారు. అప్పుడప్పుడు బై మిస్టేక్ ఒక నీ ఓన్ వి వస్తాయి, లైక్ నావి కొన్ని ఓన్ ఉన్నాయి. నావి ఎంత కాపీ అవుతాయంటే అప్పుడులో 2014-15-16 లో ఐ యూస్ టు సీ, లైక్ నేను కొంచెం ఎక్కువ అవన్నీ నేను బయటకు చెప్పేవాడిని కాదు. ఎవరైనా చూస్తే ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు కదా. సో ఐ యూస్ టు ఫీల్ గుడ్, ఓ వీళ్ళు వీళ్ళు చేసేస్తున్నారు బాగా అనేసి నేను ఊరుకునేవాడిని. కొంతమందికి కోపం వచ్చేది నాకు అప్పుడులో, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అవి ఇవి ఉండేవి. సో దే యూస్ టు సెండ్ స్క్రీన్ షాట్ తీసి, అన్న మీరు తీసిన ఫోటో లాగా వీళ్ళు తీసేస్తున్నారు. ఐ విల్ లైక్ అట్లీస్ట్ నీకు తెలుసు కదా, నాకు అది చాలు, నేను తీసిన తర్వాత వీళ్ళు తీసారు కదా అందరు. ఆ ఫ్రేమ్స్ అన్ని చూసుకొని అండ్ నేను ఎలా అంటే, ఒకవేళ మనీశ్వర్ ఫ్రేమ్ ఏమైనా తీస్తే ఐ ఫీల్ ఓ ప్రివిలేజ్డ్.
0: అయితే మణిరత్నం గారు చెక్కిన శిల్పం అని చెప్పొచ్చు కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ. అయితే కమల్ గారు, మీ ఫోటోలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి పాత నుంచి కొత్త వరకు చూసాను కొంచెం.
1: ఓకే.
0: అయితే ప్రొఫైల్స్ కంటే ఎక్కువ డీటెయిలింగ్ ఉంది, అంటే అది
1: స్టోరీ.
0: యా, అదొక డెఫినెట్ గా ఒక ఎమోషన్ నో ఒక స్టోరీనో పలుకుతుంది. ఒక మనిషిని పూర్తిగా పోర్ట్రేట్ లాగా తీయకుండా ఎమోషన్ కేవలం మొహంలోనే కాదు, ఆ ఎమోషన్ రకరకాలుగా పలుకుతూ ఉంటుంది. సో ఈ దీని వెనకాల ఏదో చాలా పెద్ద కళా హృదయం ఉందని. పుస్తకాలు బాగా చదువుతారా, స్టోరీస్, సినిమాలు బాగా చూస్తారా?
1: సినిమా ఎవ్రీడే చూడడానికి ట్రై చేస్తాను, ప్రతి మూవీ నాకు కుదిరితే నేను చూసేస్తా.

కమల్ కిరణ్, మనం ఈరోజు మీట్ ద స్టార్లో మీ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక ఫైనాన్స్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్గా మీరు బ్యాంకర్ అయ్యారు ఫస్ట్, విత్ లాట్ ఆఫ్ ప్యాషన్స్ ముందు నుంచే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి క్రియేటివ్ సైడ్ కూడా మీకు ఎంతో కొంత ప్రవేశం ఉందని అయితే అనిపిస్తుంది, డెఫినెట్గా. అయితే నాకు ఒక చాలా ఇన్నోసెంట్

0: ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రై చేస్తాం.
1: మీకు ఒక వెపన్ ఉంది ఇప్పుడు, ఫోటోగ్రఫీ అనేది.
0: అవును,
1: చాలా రకరకాల కెమెరాస్ కూడా ఉండే ఉంటాయి. సో అండ్ దానిలో ఉన్న టెక్నిక్, దాని మాస్టరీ అంతా మీకు వచ్చేసింది. మరి ఫోటోగ్రఫీ నుంచి ఫిల్మ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ ఫిల్మ్స్ వెళ్ళాలని ఏమన్నా
0: మొన్ననే అవకాశం, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ. నేను రాజమౌళి గారి కొడుకు పెళ్లి కూడా నేనే క్లిక్ చేశాను అన్నమాట. హీఈస్ నౌ ప్రొడ్యూసింగ్, హీఈస్ బికమ్ అ ప్రొడ్యూసర్ నౌ, కార్తికేయ అనేసి. సో కార్తికేయ పూజ వాళ్ళు మొన్న ఒక ఫస్ట్ మూవీ దీనికి నేను వెళ్తే దేవర్ ఆస్కింగ్, నువ్వు ఇంత తీస్తున్నావు కదా, ఎప్పుడు అనిపించలేదా సినిమాటోగ్రఫీలోకి వెళ్ళడము చేయాలి మూవీస్ లో? నీకు మూవీస్ అంటే ఇష్టం, వాళ్ళకి తెలుసు
1: ఇష్టము. యాక్ట్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ తీశారు, డాక్యుమెంటరీస్ తీశారు, మరి సినిమాలు మాత్రం ఎందుకు అటువైపు చూడట్లేదు?
0: ఐ లైక్ గట్, ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ కమిట్మెంట్ అనుకుంటా. సినిమాటోగ్రఫీ ఛాన్స్ కూడా రావాలి. ప్లస్ సినిమాటోగ్రఫీ ఒక్కటి నేను, నా భయం ఏంటంటే ఐ ఫియర్ అలాట్. ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను 2011-12 లో, నేనే రాశాను. నేను రాహుల్ అని కెమెరా తెచ్చారు కదా యుఎస్ నుంచి, ఆ అబ్బాయి నేను కలిసి రాశాం జీవితం అనేసి.
1: ఓకే,
0: నేను డైరెక్ట్ చేశాను, సినిమాటోగ్రఫీ కూడా నేనే చేశాను.
1: డైరెక్ట్ చేశారు, సినిమాటోగ్రఫీ కూడా చేశాను.
0: చేశాను నలుగురు యాక్టర్స్ లీడ్ రోల్స్, ఫుల్లీ మిక్స్డ్ స్క్రీన్ ప్లే, చాలా మంచి స్టోరీ రాశాను, డైరెక్ట్ చేశాను. కానీ నాకు డైరెక్షన్ తెలియదని నాకు తెలియలే అప్పుడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యారిక అని ప్రొడ్యూస్ కూడా చేసింది ఆ మూవీని. సో షీ పెయిడ్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ పీపుల్ కమింగ్ ఇన్, ఆల్ 4 యాక్టర్స్. మేము ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము, పోస్టర్స్ కూడా రిలీజ్ చేసేసాము. కానీ నాకు డైరెక్షన్ తెలియదని నాకు అప్పుడు తెలీదు. కెమెరా రోలింగ్ యాక్షన్ అనాలి కదా, నేను కెమెరా రోలింగ్ యాక్షన్ అని తర్వాత ఐ యూస్ టు ప్రెస్ ద రికార్డ్ బటన్, బికాస్ ఐ వాజ్ డైరెక్టర్ ఆల్సో, సినిమాటోగ్రాఫర్ ఆల్సో అండ్ ఎవ్రీథింగ్. మా ఎడిటర్ కి he didn't have space, we need 2 seconds minimum and 5 seconds mundu tarvata edit mix avadaniki anni scenes koncham konchame record ayyadu. సో అది ఒక భయం ఉండింది అనుకుంటా నాలో. అందుకే ఈ సినిమాటోగ్రఫీ లోకి వెళ్ళాను అంటే నా వల్ల ఇప్పుడు వాళ్ళందరూ దే ఆర్ ఆల్ సాడ్, ఆల్ మై ఫ్రెండ్స్ హూ యాక్టెడ్ హూ ఇన్వెస్టెడ్ దేర్ టైమ్ సాడ్ కదా. వీళ్ళందరి వల్ల ఇప్పుడు నేను ఒక సినిమాటోగ్రఫీలోకి వెళ్ళాను అనుకోండి, ఒక మూవీలోకి డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా యాక్టర్స్ అయినా, నేనేమన్నా తప్పు చేస్తే వాళ్ళందరు బాధపడతారు, ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ ఇట్స్ ద మోస్ట్ వాట్ ఐ షూట్ ఇస్ వాట్ యు సీ.
1: కమల్ గారు మనం సినిమాల గురించి ఎలాగో మాట్లాడాం కాబట్టి ఇంకొక పాట వినేద్దాం.

0: రీజన్ ఏదేమైనా గానీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు వచ్చారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవడమే కాకుండా ఛాలెంజింగ్ గా కూడా తీసుకున్నారు. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫియర్లెస్ అవార్డ్స్. అసలు ఈ ఫియర్లెస్ అవార్డ్స్ అంటే ఏంటి, ఏంటి మీకు 4 అవార్డులు వచ్చాయి, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్?
1: సో బేసికలీ ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇండియాలో అయినా వరల్డ్ లో అయినా నా ప్రకారం ఫియర్లెస్ అవార్డ్ చాలా బెస్ట్ వాళ్ళకే వచ్చేది. ఇప్పటికీ ఒక ఫోటోగ్రాఫర్ కి

0: ఫియర్లెస్ అవార్డు ఉంది అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ అది ఫియర్లెస్ అవార్డు లేకపోతే నువ్వు గుడ్ ఫోటోగ్రాఫర్ కాదు అని కాదు, ఎట్లయినా అవుతా ఉన్నాయి, కానీ అదొక బూస్ట్ అన్ అవార్డ్ యువర్ క్రియేటివిటీ లాగా. సో నేను ఎప్పుడు నేను ఒక ఇప్పుడు నేను ఫోటోగ్రఫీ చదువుకోలేదు, నాకు అప్పుడు టెక్నికాలిటీ రాదు, అన్ని స్టెప్ బై స్టెప్ ఎవ్రీ పెళ్లి నేర్చుకున్నా. సో ఫియర్లెస్ అవార్డ్స్ చూసేవాడిని అండ్ అబ్బో వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా అనుకునేవాడిని. సో రవలి గారు అనేసి వెరీ క్లోజ్ ఫ్రెండ్, షీ టోల్డ్ మీ కమల్ నీ పిక్చర్స్ లో ఫియర్లెస్ ఇది ఉన్నాయి, నువ్వు అప్లై ఎందుకు చేయవు అంటే నేను నో నో నో నో నాకు అంత సీన్ లేదు, నేను అప్లై చేయను. అసలు అది అప్లై చేయాలంటేనే ఒక లెవెల్ ఉండాలి, నేను చేయను అంటే.
1: అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ది బెస్ట్ అండి ఫియర్లెస్ అవార్డ్స్ అనేది
0: అపరెంట్లీ, అట్లీస్ట్ ఫర్ మీ. 10,000 ఫోటోస్, 10,000 పీపుల్ అప్లై అరౌండ్ ఎవ్రీ కలెక్షన్ లో. ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ ఇన్ ద 90th కలెక్షన్. ముందు ఇయర్ కి 2 ఉండేవి. I don't know when it started also. I don't remember well. But before I started photography. ఇప్పుడు 90th కలెక్షన్. ఇప్పుడు 2 or 3 పర్ ఇయర్ కూడా ఇస్తున్నారు. కలెక్షన్లో ఒక 100 or 200 150. 10,000 పిక్చర్స్ వెళ్తే 100, 150 సెలెక్ట్ అవుతాయి. సో అందుకే ఆ పిక్చర్ నాకు లెవెల్ లేదు అనేసి నో అనేవాడిని. కానీ రవలి గారు ఫోర్స్ చేశారు 2016. ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ 2016 నుంచి ఎవ్రీ కలెక్షన్ ఐ యూస్ టు అప్లై. వచ్చేది కాదు, అప్లై చేశాను రిజల్ట్ వచ్చేవి నో. 2016, 2017, 2018, 2019, 2020 కూడా అయిపోయింది. అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ 2015 బ్రైడ్ ఏదో ఈ ఫియర్లెస్ మాటల్లోనే ఇంకా ఆపేద్దాము అనుకున్న టైంలో మానిఫెస్టేషన్ గురించి కొంచెం చెప్పింది. నువ్వు ఊరికేనే అప్లై చేస్తున్నావేమో, నీకు వస్తుంది అని అనుకోని అప్లై చేయి. నాకు రాదులే, నీకు ఎందుకులే అంటే రాదు. సో అనుకోని అప్లై చేయంటే 2023 లో నా ఫస్ట్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నేను యుఎస్ లో ఒక పెళ్లి చేసేటప్పుడు ఆ కపుల్ తో ఉన్నాను మాట్లాడుతున్నాను, ఇంకో అవార్డు వచ్చేసింది 2023 లో. దాని తర్వాత 2024 లోకి అవార్డు వచ్చింది. 2024 లో వచ్చిన అవార్డు అయితే 4-5 times రైట్ ఆన్ వచ్చింది. అంటే ఆ 100 పిక్చర్స్ కి అవార్డు వస్తుంది కదా, ఇంకొక 20-30 పిక్చర్స్ కి 4-5 జడ్జెస్, కొంతమంది 10 ఇచ్చి ఉంటారు, ఇద్దరు ముగ్గురు 8-8 ఇచ్చి ఉంటారు. సో వాళ్ళు అనిపిస్తారు ముగ్గురికి అది ఫియర్లెస్ లాగా అనిపించింది, కానీ ఇద్దరికి అనిపించలేదు కాబట్టి నీకు ఫియర్లెస్ అవార్డు రాలే. సో రైట్ ఆన్ ఇస్తారు. సో ఒక 4-5 times రైట్ ఆన్ అవుతే అది ఫియర్లెస్ లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది 3-4 times రైట్ ఆన్ అయ్యి ఫియర్లెస్ వచ్చింది. అండ్ దెన్ ఈ 2025 లో మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది, నాకు రావట్లేదు అనుకుని మళ్ళీ అప్లై చేశాను. 2020 కోవిడ్ లో తీసిన అప్పుడంతా అప్లై చేశాను. 2020, 2021, 2022 ఆ కపుల్ది మళ్ళీ అప్లై చేశాను. ఈసారి ఇంకోటి వచ్చింది. సో ఐ హావ్ లైక్ 4 ఫియర్లెస్ అవార్డ్స్ నౌ.
1: వండర్ఫుల్. అండ్ ఫోటోగ్రఫీ మిమ్మల్ని టుక్ యూ టు ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా ప్లేసెస్ చూసారు ఫోటోగ్రఫీ అంటే.
0: ఇట్స్ ఆల్ మానిఫెస్టేషన్ అగైన్
1: రియల్లీ. అంటే ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఒక డెస్టినేషన్ చూసుకొని అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ చూసి అక్కడ ఫోటోలు తీసుకునేవాడు, బట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ అన్న ఇండస్ట్రీకి స్కోప్ చాలా పెరిగిపోయింది. టీజర్లు తీసుకుంటున్నారు, ఒక సినిమానే తీసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ఇంకా చాలా ఇలా పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డెస్టినేషన్ కి వెళ్ళి అక్కడికి వాళ్ళ ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్ళడం. ఆ ట్రెండ్ కూడా నాకు తెలిసి మీరు బిగిన్ చేశారు లాంగ్ బ్యాక్.
0: 2016 లో. ఇట్స్ ఆల్ థాంక్స్ టు ద పీపుల్ అరౌండ్ మీ, వాళ్ళు చూడడం అవ్వడం తీసుకొని వెళ్ళడం.
1: చాలా ట్రెండ్స్ మీరు బిగిన్ చేశారు కమల్, టు బి ఆనెస్ట్. అయితే సోషల్ మీడియాలో ఫోటోగ్రఫీకి మాత్రమే అంటే ఎక్స్క్లూజివ్ గా మీ ఫోటోలతోటే మీరు ఒక పేజ్ రన్ చేస్తూ మోర్ దాన్ 50,000 ఫాలోవర్స్ దానికి ఇప్పుడు ఉన్నారు. ప్రౌడ్లీ ఐ కెన్ సే చాలా ఫోటోలు కాపీ కూడా అవుతూ ఉంటాయి.
0: అప్పుడు ఫేస్బుక్ వెన్ ఇట్ వాజ్ ఇన్ ఇట్స్ హై, ఐ గాట్ 100,000 ఫాలోవర్స్ అనే వాళ్ళు లైక్స్
1: ఆర్ సబ్స్క్రైబర్స్
0: సబ్స్క్రైబర్స్ అనుకుంటా.
1: అప్పుడు పేజెస్ ఉండేవి కదా,
0: పేజెస్ ఉండే నా కమల్ కిరణ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు కూడా ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ అ పిక్చర్ దే బికమ్ వైరల్. 2016, 2017, 2018 లో బాగా అయ్యాయి. మై ఫస్ట్ వెడిసన్ అవార్డ్ దట్ ఐ గాట్ వాజ్ రెయిన్ లో. లైక్ దే సే ఇట్ టేక్స్ అ విలేజ్ టు గ్రో అ చైల్డ్. నాకు ఒక్క పిక్చర్ రావాలంటే నా ఒక టీమ్ మెంబర్ లైట్ తో వెనకాల ఉండాలి, నేను తీస్తూ ఉండాలి. రెయిన్లో తీయాలంటే నాకు ఒక అంబ్రెల్లా ఎవరైనా పట్టుకోవాలి, ఆ రెయిన్లో ఉన్న

ర్యాష్ అబ్బాయికి ఒక పట్టుకోవాలి, కపుల్ రెయిన్లోకి రావాలి, అండ్ ముందు నుంచి కూడా కొంచెం లైట్ కావాలి, అంటే ముందు కూడా ఒక ఫ్లాష్ అబ్బాయి రావాలి. అవన్నీ కాకుండా నా ఫస్ట్, ఐ స్టిల్ రిమెంబర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద కపుల్ బికాస్ మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎంగేజ్మెంట్ మధ్యలో నేను ప్లీజ్ వర్షం పడుతుంది మళ్ళీ ఈ షాట్ రాదు అంటే నాకు ఎంత ఫ్యాన్ కాకపోతే ఆ కపుల్ స్టేజ్ వదిలేసి కమల్ పిలిచాడు, ఒక ఫోటోగ్రాఫర్ పిలిచాడు అనేసి ఈవెంట్ వదిలేసి బయటకు వచ్చి ఫోటో దిగేసి లోపలికి వెళ్ళారు. ఐ జస్ట్ టోల్డ్ గివ్ మీ 5 మినిట్స్, ఐ గివ్ యూ ఆల్ అ పిక్చర్ ఫర్ అ లైఫ్ టైమ్ అన్నాను. ఐ డెలివర్డ్ వాట్ ఐ ప్రామిస్డ్, దే స్టిల్ లవ్ దట్ పిక్చర్. అండ్ దెన్ అది ఎంత వైరల్ ట్రెండ్ అయిందంటే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అది తీయలేక, ఎందుకంటే కొంచెం టెక్నికల్ కూడా, లైట్ ఎంత ఉండాలి వెనకాల నుంచి, ఐఎస్ఓ ఎంత ఉండాలి, అపర్చర్ ఎంత ఉండాలి, ఎందుకంటే ఆ రెయిన్ డ్రాప్లెట్స్ కూడా కనిపించాలి, లైట్ కూడా ఉండాలి, అవన్నీ కొంచెం టెక్నికల్.

0: ఫోటోగ్రాఫర్స్ అది తీయలేక, ఎందుకంటే కొంచెం టెక్నికల్ కూడా, లైట్ ఎంత ఉండాలి వెనకాల నుంచి, ఐఎస్ఓ ఎంత ఉండాలి, అపర్చర్ ఎంత ఉండాలి, ఎందుకంటే రెయిన్ డ్రాప్లెట్స్ కూడా కనిపించాలి, లైట్ కూడా ఉండాలి, అవన్నీ కొంచెం టెక్నికల్. కొంతమంది చేశారు, ఐ వాజ్ హ్యాపీ. ఒక అబ్బాయి నా కప్పుల్ని లేపేసి ఆ అబ్బాయి కప్పుల్ని ఫోటోషాప్ లో పెట్టేసి అదే పిక్చర్ లో అప్లోడ్ చేశాడు. అండ్ మై ఫోటోగ్రఫీ గ్యాంగ్, మాకు ఒక హైదరాబాద్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనే ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, విఆర్ ఆల్సో క్లోజ్ నిటెడ్. మేమందరం వి లవ్ ఈచ్ అదర్, వి టాక్ టు ఈచ్ అదర్, మంచి గ్రూప్. దాంట్లో 4-5 ఫోటోగ్రాఫర్స్ అది చూసి మా గ్రూప్ లో పంపించారు, కమల్ ఇది నీ ఫోటో కదా అనేసి. ఇమాజిన్ ఓన్ ఫోటో, దేర్ ఇస్ నో
1: అంటే ప్రొఫెషనల్ రైవల్రీ,
0: నో రైవల్రీ, ఆల్ ఆఫ్ us కన్స్ట్రక్టివ్. అభినవ్ అనేసి, అభినవ్ సాగర్ ఫోటోగ్రఫీ, హీ సా దట్ అండ్ హీ టోల్డ్ ఇది నీ పిక్చర్ నాకు తెలుసు, వాళ్ళు ఎవరిదో పెట్టేశారు. దెన్ ఆ అబ్బాయి నంబర్ కూడా ఇస్తే నేను ఆ అబ్బాయి కాదు కాదన్నా, ఇది నేనే తీసానన్నా అంటే ఓకే తీసావు ఓకే. మేము జూమ్ చేస్తే ఆ ఫస్ట్ బ్రైడ్ ది హెయిర్ ఉంటది కదా, ఆ హెయిర్ పంప తీయడం మర్చిపోయాడు. ఈ అబ్బాయికి వచ్చి షార్ట్ హెయిర్, ఆ అమ్మాయి కొంచెం హెయిర్ కింద ఉంది. ఆ డాట్స్ కూడా రౌండప్ చేసి అభినవ్ సాగర్ పంపించారు. లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్, లైక్ ఎనీథింగ్, ఈవెన్ రెయిన్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఎక్కడ ఆ డాట్స్ ఉన్నాయో సెకండ్ పిక్చర్ లో అక్కడే ఉండవు, రావు. సో ఆ డాట్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో హీ గాట్ కాట్, హీ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. బట్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్, మెనీ పీపుల్ స్టార్టెడ్ కాపింగ్ దట్ బ్యాక్ లిట్ పిక్చర్, రెయిన్ పిక్చర్ అండ్ ఆల్ దట్. ఐ విల్ షో యూ. సో దే ఆల్ హెల్ప్ మీ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ, మై ఫ్యామిలీ, మై సిస్టర్, మై ఫ్రెండ్స్, రాహుల్, ఆల్ దీస్ పీపుల్, ఆదర్శ్ హూ డిడ్ ద షూట్, హూ ఐ యాక్టెడ్ ఇన్ మిస్కన్సెప్షన్, ఎవ్రీథింగ్ వెంట్
1: ఫెల్ ఇన్ ప్లేస్,
0: ఫెల్ ఇన్ ప్లేస్. ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ ద డాట్స్ అంతే. సో మై లైఫ్ ఇస్ అ పజిల్.
1: మీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఇప్పటికే టైం మించిపోయింది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాపిడ్ ఫైర్ లో అడుగుతాను, వన్ వర్డ్ లో చెప్పేసేయండి.
0: కష్టమేమో బట్ ఐ విల్ ట్రై,
1: ఎందుకంటే నాకు ఇవి తెలుసుకోవాలని ఉందన్నమాట.
0: ఓకే
1: ఓకే. మీకు ఆల్రెడీ చాలా ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ప్యాషన్ ని ఫాలో అవుతూ వచ్చేసారు బ్యాంకింగ్ వదిలేసి. ఇఫ్ నాట్ అ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఏమయ్యేవాళ్ళు?
0: యాక్టర్.
1: ఓకే. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఫోటో తీసుంటారు, మీకు చాలా నచ్చిన ప్లేస్ హైదరాబాద్ లో ఫోటోగ్రఫీకి ఏంటంటే
0: చార్మినార్?
1: వాట్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ ఫోటోగ్రఫీ అకార్డింగ్ టు కమల్?
0: సన్ రైజ్ 100%, బట్ బికాస్ ఇట్స్ ఓన్లీ ఫర్ 5 minutes ఆర్ 10 minutes సన్ రైజ్, ఐ ప్రిఫర్ సన్సెట్ బికాస్ సన్సెట్ హ్యాపెన్స్ ఓవర్ 45 minutes. సో ఐ లైక్ దట్. బట్ ఇన్ జైపూర్ సన్ రైజ్ హ్యాపెన్స్ స్లోలీ, ద స్కై ఇస్ బ్లూ ఫస్ట్, దెన్ ఇట్ టర్న్స్ పింక్, then when the sun is still coming up it turns orange. So I take the couple by 5 o'clock and make them wait and shoot those pictures. Hyderabad lo sunrise ochi oka 10 minutes lo pai kelipoddi.
1: Okay.
0: Gani mountain ranges lo inka beach places lo మెల్లిగా సన్ రైజ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి చేస్తాను నార్మల్ గా. సో ఐ లవ్ సన్ రైజ్ బట్ ఐ ప్రిఫర్ సన్సెట్ బికాస్ మై పీపుల్, మై కపుల్స్ ఆర్ నాట్ యాక్టర్స్. 5 minutes లో నేను 10 pictures తీయగలిగినా వాళ్ళు 10 pictures నాకు ఇవ్వలేరు, ఒకటో రెండో ఇస్తారు. సో నాకు 1-2 hours కావాలి కాబట్టి సన్సెట్ ప్రిఫర్ చేస్తాను.
1: వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా ప్రొఫైల్స్ ఉంటాయి, పోర్ట్రైట్స్ ఉంటాయి, క్యాండిడ్ పిక్చర్స్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ కైండ్ ఆఫ్ అ పిక్చర్?
0: క్యాండిడ్ మెయిన్, బట్ బికాస్ ఆఫ్ సొసైటీల్ ప్రెషర్ ఐ హ్యావ్ టు డూ పోర్ట్రేట్స్ బికాస్ క్యాండిడ్స్ వోంట్ మేక్ గుడ్ ఆల్బమ్. ఆల్బంలో అందరు ఉండాలి, అందరు స్మైలింగ్ ఉండాలి, అందరు కళ్ళు తెరుచుకొని ఉండాలి. సో పోర్ట్రేట్స్ చేస్తాను నేను.
1: ఓకే. అండ్ మీరు చాలా సినిమాలు చూస్తారు కదా, బాగా నచ్చిన సినిమా ఒక్కటి చెప్పడం చాలా కష్టం కానీ అడుగుతున్నాను.
0: ఒక 4-5 చెప్పచ్చా? 5-6-7
1: చెప్పండి. 10 చెప్పండి, 5 చెప్పండి.
0: సో ఆల్ మనీసర్ ఫిలిమ్స్, సఖి తీసుకోండి, యువా తీసుకోండి, రోజా తీసుకోండి, దీస్ ఆర్ మై లైక్ టాప్ అండ్ బాంబే.
1: టాప్ 3, టాప్ 4.
0: టాప్ 4. ఇప్పుడు మనీసర్వి ఒక 10 టాప్ అయిపోయిన తర్వాత లక్ బై ఛాన్స్ అని హిందీలో జోయా అక్తర్ది అమేజింగ్ మూవీ. ఇట్స్ సో అమేజింగ్ దట్ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు ఇట్స్ అమేజింగ్. ఇట్స్ అబౌట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ దెన్ శేఖర్ కమ్ముల ఇస్ మై సూపర్ ఫేవరెట్ తెలుగు డైరెక్టర్. సో ఐ లైక్ హిస్ గోదావరి, ఆనంద్, డాలర్ డ్రీమ్స్. సో దీస్ త్రీ

0: ఆర్ లైక్ దిస్ స్టాప్ హియర్.
1: నేను
0: పుట్టలేదు కాబట్టి నాకు కే బాలచందర్ సార్, విశ్వనాథ్ గారిది చెప్పలేను, నాకు ఆ అర్హత లేదు కాబట్టి అవి చెప్పట్లేదు. కానీ శంకరాభరణం అవన్నీ అమేజింగ్ మూవీస్. కానీ నేను చూస్తూ పెరుగుతూ వచ్చిన మూవీస్ బాంబే, అంజలి, లిటిల్ సోల్జర్స్ ఇస్ అనదర్ వెరీ ఫేవరెట్ మూవీ ఆఫ్ మైన్. ఇట్స్ వన్ ఆఫ్ అ కల్ట్ మూవీ. అండ్ దెన్ ఇంకోటి చంద్రశేఖర్ ఎలిటి గారు తీసిన అయితే
1: అయితే
0: ఇవన్నీ ఈ మూవీస్ ఆర్ ఆల్ అమేజింగ్. అండ్ అమ్మ చెప్పింది.
1: ఓకే, సో మీకు బాగా నచ్చిన యాక్టర్?
0: ఐఎమ్ ఎ హ్యూజ్ పవర్ స్టార్ ఫ్యాన్.
1: సరే, అయితే ఇప్పుడు ఫోటోగ్రఫీ జానరాల్లోకి వెళ్తే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీరు తీస్తారు, బట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీతో పాటు ఇంకా చాలా ఫొటోస్ మీరు తీసుండొచ్చు. మీకు బాగా నచ్చిన జానరా ఏంటి?
0: అన్ని ఇష్టమే. మెయిన్ గా నా ఫొటోస్ లో ఉండేవి కాఫీ కప్ పిక్చర్స్.
1: ఓకే,
0: సో అది ఏ జానరా కింద పడతదో పడదో తెలీదు.
1: సో కాఫీ కప్ పిక్చర్స్
0: నాకు కాఫీ తాగేటప్పుడు వ్యూ తోటి కాఫీ కప్స్ తీయడము చాలా ఇష్టం. ఇట్ షోస్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ ల్యాండ్స్కేప్ అండ్ ద కాఫీ దేర్.
1: అండ్ కాఫీ ముందుండగా ఆ తాగే వ్యక్తి ఫేస్ లో కూడా చాలా
0: చాలా
1: హ్యాపీనెస్ కనబడుతుంటుంది. ఓకే, మీరు చాలా టీజర్స్ కి పాటలు వాడుతూ ఉంటారు కదా బ్యాక్ గ్రౌండ్?
0: అవునవును.
1: మీరు ఎక్కువగా వాడిన పాట ఏంటి?
0: మాటే మంత్రము చాలా మటుకు యూజ్ చేసినవి. ఐ ట్రై నాట్ టు యూజ్ ఒకటే పాట మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ, డిఫరెంట్ గా యూజ్ చేయాలనే ఉంటది. కైలవ్ చెడు కూడా చాలా యూజ్ చేశాను నేను. మణిసార్ పాటలే యూజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా ఎప్పుడు, ఎందుకో తెలీదు కానీ చాలా యూజ్ చేస్తాను.
1: కమల్ కిరణ్, మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ ఇప్పుడు ఒక కామా పెడదాము. కానీ కామా పెట్టే ముందు ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజుల్లో ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తి అయినా, ఏ ఆంటర్ప్రెన్యూర్ అయినా కానీ నెట్వర్కింగ్, ప్రమోషన్, మార్కెటింగ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అయినప్పటికీ ఆటోమేటిక్ గానే ఒక మేనిఫెస్ట్ చేసినట్టో, స్టార్స్ అన్ని కలిసి వచ్చినాయి అన్నట్టో ఫాలో చేస్తారు, కాపీ చేస్తారు, ఇన్స్పైర్ కూడా అవుతారు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ కమల్. లెట్ us meet again on Meet the Star.
0: Sure. Thanks a lot.

0: మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో శ్రీ కమల్ కిరణ్ గారితో శ్రీమతి నిహారా కానెట్టి జరిపిన సంభాషణ విన్నారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం నిలయంలో సమయం 8:52. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి గీతానికి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: సీతారామయ్య గారి మనోరాలు చిత్రం నుండి పాట నిలబోతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సినీగీతాలు వింటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిందే మరొక పాట, చిత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వినబోతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. భువనచంద్ర గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హల్లో బాసు హౌ డూ యూ డూ అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీలో డైరీ ఖాళీ లేదంటే వింటారా?

0: అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్నా బీరెడి, నేనే మహారాజు.
1: సినీ గీతాల్లో చివరిగా విన్న ఆ పాట కూలీ నెంబర్ 1 చిత్రంలో ఉన్నది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్య బృందం గానం చేశారు సిరివెన్నెల గీతానికి. ఇళయరాజ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మాధురిమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. కవి ఊహకు ఆకాశమే హద్దు. నిండు పున్నమిలో వెన్నెల జాలువార్చు జాబిల్లిని కళ్లల్లో ఇంద్రనీలాలు విప్పారిన వనసౌరభాన్ని కురులలో అరుణ కిరణ ప్రసరణ తరుణంలో విప్పారిన కమలాన్ని ముఖారవిందంలో సాగర మథనంలో లభించిన మధుకలసాన్ని అధరాలలో జానకీ రుక్మిణీ కలిత చండికల్ని లలిత లావణ్య రూపంలో పూల తురాయిలో సిరిమల్లిగా సరస సంగీత నీలాకాశంలో జాబిల్లిగా స్వరలహరిలో తరంగవాణిగా అమృతవాహినిగా పరమశివుని రంజింపచేసే నాదానిగా నా దానిగా భావించి పాడిన పాట. తూర్పు పడమరా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సి నారాయణరెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం.

వేసవిలో రాలే ఆకులు వేడి నిట్టూర్పులని, చీకటి తెరలు చీల్చే కుసుమ వేకువులు ఓదార్పులని, రాలిన హిమమై పూచిన పువ్వై నవ్విన ఋతువై పొంగిన మధువై శశి నిశీధులో తోడు నీడై నింగీ నేలా కలిపే సంధ్యారాగపు పొద్దుపొడుపై మౌనంగా మెరిసే గానమై గగనపు అంచుల్లో తారాడే ప్రేమై చినుకుగా మారి నదిగా పారి వరదలై పొంగితే అదే ప్రేమగీతం. నాలుగు స్తంభాలాట చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల, వేటూరు సుందరరామ్మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

సింగరి వీధిలో రంగేళీ పిల్ల కొంగు తాకితేనే గుబులు రేగితే ఇక ఏకంగా వెంట ఉంటా జంట వస్తా అంటే బావలా మావలా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం కావాలి? చెలి అని భలే అని సరే అని అనిపించే ఈ పాట పాతాళభైరవి చిత్రంలో పింగళి రచన, రేలంగి జిక్కీ కోసం ఘంటసాల సంగీతం.

వీరధీర శూర కుబేర రాజులంతా పెళ్లికొస్తే ఆ బాలాకుమారి దాగుడుమూతలు ఆపి మేలిముసుగు తీసి చూడగానే పెళ్లికుమారుల వారు ముర్చుపోయేటంతటి సౌకుమార్య లావణ్యరాశి ఆమె అంటూ హాస్యరస ప్రధానంగా సాగే పాట. ఇప్పటికీ అందరి నోళ్లల్లో నానుతున్న పాట. మాయాబజార్ చిత్రంలో ఘంటసాల పి. సుశీల, పింగళి రచన, ఘంటసాల సంగీతం.

బాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట స్థిరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట అబ్బబ్బబ్బ

అందిన దానితో సంతోషం పొందటం, కోరిక తీరటం ఇవన్నీ ఓ పట్టాన జరగవు. చిన్నప్పుడు ఎన్ని బొమ్మలతో ఆడుకున్నా కోరిక తీరదు. కాస్త పెద్దయినాక ఎన్ని రకాలు తిన్నా ఆకలి తీరదు. మరింత పెద్దయ్యాక ఎన్ని సుఖాలు పొందినా హాయి తీరదు. మరీ పెద్దయిన తర్వాత ఏం చేయాలన్నా కాలం తీరదు. కాని ప్రేమలో ఎప్పుడు పడినా వలుపు ఊయల ఆగదు, కలియిక కోసం వెతుకులాటా ఆగదు, అందాల అంచుకు పరుగూ ఆగదు. ఎన్ని అనురాగ బంధాల మధువులు పోసినా మనసు మాత్రం నిండదు. గూడుపుఠాణి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. దాశరథి కృష్ణమాచార్య రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

ఇచ్చిన మాటకు అడవికి నడిచేసి మాయలేడి జాడలో జానకిని జారవేసి రాతిని నాతిని చేసి కోతిని దూతని చేసి రావణ వధ చేసి రామరాజ్య పాలన చేసి ప్రతి ఊరికి దేవుడైన రామకథాగానాన్ని పాటగా పాడి వినిపిస్తే అల్లుడా మజాకా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందరరామూర్తి రచన, కోటి సంగీతం.

అమ్మా నాన్నలు మనతో చివరిదాకా రాకపోవచ్చు. అందుకే వారు మనకు అందించిన వారి ప్రతిరూపాలు మనతో పుట్టిన మన తోబుట్టువులు. అక్కైనా అన్నైనా, చెల్లైనా తమ్ముడైనా ఒకే తీగ పువ్వుల్లాగా తలోవైపు ఉన్నా కుటుంబ కుదురులో, అనురాగ పందిరిలో, ఆత్మీయ లతలలో అనుబంధాల సుగంధ పుష్పాలుగా జీవితాలను గడిపేస్తూ ఉంటాం. ఆ బంధాలు అనుబంధాలు కేవలం కుటుంబ గీతం పాడుకోటానికి కాక ఒకరినొకరు కాపాడుకోటానికని, పది కాలాలు జీవించేలా దీవించేలా ఉండాలని, వెన్నెలలాంటి చల్లదనం పంచాలని, ఈడుచ్చి జోడీతో వెళ్లిపోయినా తోడు నీడా వదలకూడదని అంటున్న పాట. ఆడపడుచు చిత్రంలో పి. సుశీల, దాశరథి రచన, టి. చలపతిరావు సంగీతం.

నీలాకాశాన్ని నల్లమబ్బు కప్పేసి కంటిచూపుని చీకటి దోచేసి చలీగిలి చక్కలిగింతలో చెలిలోగిలిలో జతకౌగిలిలో మెరిసే మబ్బు పొరల్లోంచి కురిసే చల్లని చెనుకల ధారల్లో తడుస్తూ చేయి చేయి కలిపి చెలిమి విలువ తెలిపి ఒకరికి ఒకరై ఇరువురు ఒకటై నీళ్లల్లో కాళ్ళు పెట్టి కళ్లల్లో కళ్ళు పెట్టి చెట్టుచాటికి చుట్టుకుని పరిగెత్తితే అది కౌగిళ్ల యుగళగీతి అవుతుంది. ఆత్మబలం చిత్రంలో ఘంటసాల పీసుశీల, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

కంటిచూపులో ఎన్నో రకాలు. పెళ్లిచూపు శృంగారం, చెలిచూపు కరుణ, ముందుచూపు అద్భుతం, మందుచూపు హాస్యం, లోచూపు శాంతి, అన్నింటినీ మించి ఎదురుచూపులో ఈ అన్ని రసాలు కలిసి ఉంటాయి. కల్లోకొచ్చి కళ్ళు తెరిచి చూడబోతే కళ్ళు కాస్తా మూసేసి తన ఈడులో, తనకు తోడులో, చుక్కలు దాటి ఏ దిక్కుల నుంచో, కొండ కోనల్లో, పూలవానల్లో, మనసు మైమరుపులో, వయసు వలపులో, కన్నె మనసులో చోటు చేసుకోవటానికి రావలసిన తోడు కోసం వెరబూసిన సిరిమల్లల్ని, చిన్నారి చిలకమ్మల్ని అడుగుతున్న పాట. 16 ఏళ్ల వయసు చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సుందరరామ్మూర్తి గీతం, చక్రవర్తి సంగీతం.

మనసు మమతల విరితోటలో వలపు తలుపులు విచ్చుకోగా ఆ తరంగాలు తాకిన మేను పులకింతల పలవరింతలో కూనిరాగం తీసుకుంటూ కుంచగీతలు గీసేస్తూ కళలు కంటూ ఉంటే కళ నిజమై దూరతీరాల నుంచి మేఘాలపై ఎదురొచ్చి ఎగురొచ్చి దూరంగా మాత్రం నిలిస్తే కన్నూ కన్నూ కలిసిన ఆ మధుర క్షణం కరిగిన హృదయాలకు పరువపు బంధం వేసేందుకు ప్రణయ బాసలు చేస్తూ పాడుకుంటున్న గీతం. చైర్మన్ చలమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఆరుద్ర రచన సలీల్ చౌదరి సంగీతం.

ఆహారం, ఆశ్రయం, ఆచ్ఛాదనం అన్నీ ఇచ్చేవి గ్రామసీమలు. దేశానికి ఆయువు పోసే పల్లెటూళ్ళు. అందాల పందిళ్ళు, తోటల సందళ్ళు, రైతుల చేతుల్లో నాగళ్ళు, కన్నెల చేతుల్లో కడవళ్ళు, చల్లని గాలుల పచ్చని పైరల గోదారి గలగలలు, తెరచాపల రెపరెపలు, ఇలా సాగిపోతే జీవితం ఓ పాటలా ఉండదు అంటున్న పాట. గౌరీ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దాశరథి రచన, సత్యం సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:58. రేపటి కార్యక్రమాలు వివరాలు విందాం. రేపు ఉదయం 5:00

64 లంహె ప్రాజిత కార్యక్రమం 7/15 ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో చేసే తప్పులు జాగ్రత్తలు. చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రాజు పాలగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 7:30 ఆల్ టైమ్ హిట్స్ వినవచ్చు. 8 మస్తీ మజా. 8:30 ఏకచిత్ర గీతాలు. 10 మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:20 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.